계제

Thank you.

0: with all meritorious acts and sacrifice on this earth, with all the feelings of love, keeping all demonic qualities under check, with absolute love and devotion for God, O man, lead your daily life.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava Janmamu Ati Dullabhamu.
0: Human life is very rare.
1: దుర్లభమైన మానవ జన్మ మెత్తియు పవిత్రమైనటువంటి శాంతిని పొందలేకపోవటం ఇది మహా దుర్లభం.
0: Having taken this human birth which is rare and in a position as not to enjoy this sacred peace is most unfortunate.
1: కానీ పుట్టిన మొదలుకొని మానవుడు గిట్టినంత వరకు ఎన్నో విధమైనటువంటి మార్పులను చెందుతున్నాడు.
0: Right from birth to death, man undergoes so many transformations.
1: కానీ ఎట్టి మార్పులను చెందుతున్నాడు అని విచారణ చేస్తే ఎట్టి మార్పులో మానవునికి తెలియదు.
0: What sort of changes that he undergoes, he does not know for himself.
1: అతనికి తెలియనటువంటి మార్పులు, అతనికి తెలియనటువంటి కూర్పులు, అతనికి తెలియనటువంటి చేర్పులు జరుగుతూ ఉంటున్నాయి ఈ జగత్తునందు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ చేంజెస్ మోడిఫికేషన్స్ ఆల్టరేషన్స్ ఎడిషన్స్ విత్ విచ్ హీ ఈజ్ నాట్ ఈవెన్ అవేర్.

0: As a boy, he spends his time in play, in the company of his friends. As he reaches the stage of youth, he is after the fair sex. But in the old age, he doesn't think of God, and he goes on lamenting, feeling sorry that he's not having that and this. He's not able to give up the bad habits. He's not interested in devotion. He ruins himself, he spoils his life, reduces himself to a dust.
1: Kani, manavudu, chala medhavantudu.
0: But human being is highly intelligent.
1: Ee medhashaktini ye margamlo upayoginchalani tanaku teliyalekapothunnadi.
0: But he does not know in which direction he has to make use of his intelligence. Man, though he knows pretty well, he doesn't make use of it in proper way. If we question him, who is responsible for all this? The answer is illusion, maya.
1: Maya anetvantidi kevalamu. పేరుకు మాత్రమే మాయ కాని మాయ అనేటువంటి స్వరూపము లేదు ఇక్కడ.
0: ఇల్యూజన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇల్యూజన్.
1: ఈ జగత్తునంతను ఆడించి పాడించి లాలించి అన్ని విధాల మురిపించి మరిపించి మై మరిపించేటువంటిదే మాయ అని భ్రమిస్తున్నారు.
0: వై థింక్ దట్ ఆల్ దిస్ వరల్డ్ దట్ పాసెస్ త్రూ ఆల్ కైండ్ ఆఫ్ ద ప్లేఫుల్ యాక్టివిటీ ఆల్ దట్ డిలైట్స్ అస్ అండ్ రాప్చర్స్ అస్ ఈజ్ మాయా ఆర్ ఇల్యూజన్.
1: దీనినే పండితులు కూడాను మాయా నర్తకి అని పేరు పెడుతూ వచ్చారు.
0: స్కాలర్స్ కాల్ దిస్ ఇల్యూషన్ యాజ్ ఎ డాన్సర్.
1: నర్తకి డాన్సర్ అంటారు.
0: డాన్సర్ నర్తకి.
1: ప్రతి మానవుని కూడాను ఈ యొక్క నర్తకి డాన్స్ ఆడిస్తుంటుండాలి.
0: ఇట్స్ దిస్ నర్తకి ద డాన్సర్ ద ఇల్యూషన్ దట్ విల్ మేక్ ఎవ్రీ వన్ డాన్స్.
1: అయితే ఈ నర్తకిని వశం ఏ విధంగా చేసుకోవాలి?
0: How to exercise control on this nartaki dancer?
1: Na-ta-ki.
0: Three letters. Nartaki.
1: Nartaki. Kirtana. Kirtana cheta nartaki vasamai potum.
0: Nartaki. Reverse the order. Kirtana. By singing the glory of the Lord.
1: Deenine bhakti margamani prabodhistu vacharu. Deenine bhakti margamani prabodhistu vacharu.
0: This is called the path of devotion.
1: నిజముగా ఈ జగత్ యొక్క వ్యవహారమును చక్కగా గుర్తించి వర్తించాలనుకున్నప్పుడు,
0: ఇన్ ఆర్డర్ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ,
1: నీటిలో పూర్తి మునిగినటువంటి వ్యక్తి ఎట్టి మాటలను మాట్లాడలేడు.
0: ఎ పర్సన్ డ్రౌన్డ్ ఇన్ వాటర్ కెనాట్ స్పీక్.
1: కానీ పై పైన తేలేటువంటి వాడు మాత్రమే మాటలు చెప్పగలడు.
0: బట్ ద వన్ హూ ఇస్ ప్రెసెంట్ ఆన్ అబౌవ్ ద వాటర్ లెవెల్ వుడ్ బి ఏబుల్ టు స్పీక్.
1: అదే విధంగానే ప్రేమలో మునిగి ప్రేమతత్వమును అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా కూడా ప్రేమ స్వరూపుని గురించి వర్ణించలేడు.
0: లైక్ వైజ్ ద వన్ హూ ఇస్ టోటలీ డ్రౌన్డ్ ఇన్ లవ్ కెనాట్ నరేట్ ద నేచర్ ఆఫ్ లవ్.
1: కానీ ప్రేమ ప్రేమ అని చెప్పుతూ ప్రేమ పై పైన తేలేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ప్రేమను గురించి అనేక విధములుగా వర్ణిస్తుంటాడు.
0: బట్ ద వన్ హూ ఇస్ అబౌవ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ జస్ట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ వే.
1: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంటున్నది.
0: దిస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: ప్రేమను ఏమాత్రం కూడాను రుచి చూడక, ప్రేమను ఏమాత్రం కూడాను అనుభవించక, ప్రేమతత్వాన్ని గురించి ప్రబోధిస్తటము ఇది కేవలం ఒక ఆశాస్పదంగా ఉంటుంటారు.
0: విదౌట్ నోయింగ్ ద టేస్ట్ ఆఫ్ లవ్, విదౌట్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ లవ్ ఈజ్, టు స్పీక్ అబౌట్ లవ్ ఈజ్ రిడిక్యులస్.
1: ఈ ప్రేమతత్వమునకు ఎట్టి సాధన మనం చెయ్యాలి?
0: What kind of spiritual practice we should enter
1: అసలు సాధన అంటే ఏమిటి?
0: What is sadhana?
1: సాధన అనగా అనాత్మను మరచి ఆత్మను చింతించడమే సాధన.
0: Sadhana means to forget all that is not the self and to think of the self atma.
1: అవిద్యను మరచి విద్యను పొందటమే ఇది ఒక సాధన.
0: To have the wisdom of the spirit or atma is real.
1: అనిత్యమును మరచి నిత్యమును స్మరించటమే సాధన.
0: To forget all that is transient and to think of that which is permanent is sadhana.
1: Avidyanu marachi vidyanu erukulo unchukotame sadhana.
0: To keep in view that wisdom is sadhana.
1: Sadhana anaga pratyekamainatundi oka japatapadya jana yagna jagrati kutulu kadu.
0: Sadhana spiritual practice doesn't mean the other rituals and other sacrificial activity.
1: Anekamandi streelu tama kartavyanni nirvartinchukuntu తమ గృహంలో ఉన్నటువంటి పనులను తాము చేసుకుంటూ తమ భర్తను బిడ్డలను పోషించుకుంటూ ఉంటారు.
0: Many women attend to their duties and household work, taking care of the master and the children.
1: అయ్యో, మేము సత్సంగంలో ప్రవేశించలేకపోతేమే అని బాధపడుతుంటారు.
0: They feel so sad that they could not be present in this good company.
1: ఈ ప్రసంగములకు నేను వెళ్ళలేకపోతేనే అని కూడాను విచారిస్తుంటారు.
0: They also feel so sad they could not participate in a congregation.
1: సత్సంగములో ప్రవేశించినంత మాత్రమున, సమావేశంలో చేరినంత మాత్రమున తాము చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి?
0: By participating in an assembly, listening to that, what is that you gain?
1: ఇంటిలో పిల్లలను చూచుకొని, ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకొని, భర్తను చక్కగా సరి అయిన మార్గంలో అతను ఆనందపరిచి, కుటుంబం లోపల ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జరపటమే ఇది సరి అయినటువంటి సాధన.
0: ద ట్రూ సాధన, స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ కీపింగ్ ద హౌస్ క్లీన్ అండ్ మేకింగ్ హస్బెండ్ హ్యాపీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: సాయంకాలము తెల్లవారి పిల్లలకు భర్తకు అన్నం వండటము, వారికి వడ్డించటము, వారిని ఆఫీసులకు స్కూల్స్ కు పంపటము, తదుపరి తన యొక్క ఇంటి కృత్యములు తాను నెరవేర్చుకోవటం ఇది కూడా ఒక సాధనే.
0: టు కుక్ అట్ హోమ్ అండ్ టు మేక్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ చిల్డ్రన్ టు గో టు దేర్ స్కూల్స్ అండ్ ఆల్సో హెల్ప్ ద హస్బెండ్ యాస్ టు అటెండ్ ద ఆఫీస్
1: అన్నం వండే సమయం లోపల గొప్ప సాధన సల్పుతున్నారు.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ యు ఫైన్ ఇంటెన్స్ సాధన.
1: ఆ బియ్యంలో ఉండినటువంటి రాళ్ళంతా వేరు చేసి, బియ్యం వేరు చేసి దీనిని పరిపక్వ స్థితికి తెప్పించుకోవటము ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం.
0: They separate all the rice and pick out all the stones over there and boil it, and that is the kind of distinction.
1: ఇది ఏ గుణత్రయ విభాగ యోగము? ఇది ఏ గుణత్రయ విభాగ యోగము?
0: This is గుణత్రయ విభాగ యోగ.
1: ఇది ఏ ఆత్మ అనాత్మ యొక్క విభాగ యోగము?
0: This is kind of differentiation between that
1: వేరు చేయటము, బియ్యమును వేరు చేయటము, బియ్యమును సంస్కరింపజేయటము ఇది ఏ ఒక క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగము.
0: Separating the stones apart from the rice and then make cooking it is what you call sadhana.
1: Anubhavincheetvanti biyam anta kshetrajnudu, paraveseetvanti raallanta kshetramu.
0: So all the rice which is useful is what you call kshetrajnudu the knower, and the stones are kshetra.
1: Inga tadupari inga danile kooralu vandali,
0: and then vegetables, curries.
1: Kooragayalu kattito kori tarigi vestuntundadu.
0: They cut all vegetables.
1: Aa samayamlo ye vidhanga bhavinchali?
0: How should they feel at that time?
1: Nenu kooragayalu kaadu taragatamu.
0: I'm not cutting vegetables.
1: నా ఎందున్నటువంటి దుర్గుణములను నేను తరుగుతున్నాను.
0: I'm cutting all my bad qualities.
1: జ్ఞానం అనేటువంటి కత్తితో దీన్ని తరుగుతున్నాను.
0: I'm cutting with the knife.
1: ప్రేమ అనే జలములో వేస్తున్నాను.
0: I just wash it in the water of love.
1: విజ్ఞానం అనేటువంటి మంటలో ఉడికిస్తున్నాను.
0: And keep it on the flame of wisdom.
1: నా శ్రద్ధ భక్తి అనేటువంటి ఉప్పు కారము దీనిపైన వేస్తున్నాను.
0: I also add to this the salt and the chili powder.
1: ఇది సంస్కృతికరమైనటువంటి యొక్క వంట.
0: This is good cooking.
1: ఇంకా సాయంకాల సమయంలో పూరీలు గీరీలో చేసి లైట్ టిఫిన్ గా చేసి పిల్లలకు వడ్డిస్తుంటారు తల్లి.
0: ది ఈవినింగ్ టైమ్ మదర్ సర్వ్స్ లైట్ టిఫిన్ లైక్ పూరీస్.
1: పూరీలు చేస్తున్నటువంటి సమయంలో, అయ్యో నేను ఆ భజనకు పోకుండా ఈ పూరీలు ఈ వంటింట్లోనే నా కర్మలంతా దిగిపోతుండాలి అని బాధన పడనక్కర్లేదు.
0: ద మదర్ నీడ్ నాట్ ఫీల్ సాడ్ బట్ షీ హాడ్ టు బి కన్ఫైన్డ్ అట్ హోమ్.
1: ఆ పూరీలు చేసే సమయంలో నా హృదయాన్ని విశాలం చేస్తున్నాను, విశాలం చేస్తున్నానని పవిత్రమైన భావాన్ని స్మరించవచ్చు.
0: As she makes puris, she should have a feeling that she's expanding, widening her heart.
1: తదుపరి ఇల్లునంతా ఊడ్చుకుంటుంటారు.
0: She sweeps the whole house.
1: ఆ సమయంలో కూడాను నేను ఇల్లు కాదు ఊడ్చేది, దేహో దేవాలయతో జీవో దేవ సనాతన, నా హృదయం అనే దాన్ని పరిశుద్ధం చేస్తున్నాను అనేటువంటి సత్సంకల్పాన్ని స్మరించు.
0: It's not the home that is cleaned or swept, it is the heart that is swept.
1: ఇలాంటి సత్సంకల్పములన్నీ కూడాను సరి అయినటువంటి సాధనలు.
0: All such good thoughts amount to good sadhana.
1: కేవలం 10 మందిలో పోయి కూర్చొని ఏదో విన్నది విని తిరిగి ఆ స్థలంలోనే వదిలిపెట్టి రావటం కంటే ఇంట్లో ఇన్ని సక్రమమైన మార్గం లోపల సరి అయిన సాధన లోపల ఆలుబిడ్డలంతా కూడా పోషించుకోవటము చాలా ఉత్తమమైన సాధన.
0: The noblest, the highest sadhana consists in staying back at home, attending to the household work, attending to the husband and children.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించడమే గొప్ప సాధన.
0: Discharging one's own duty is sadhana.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దీంట్లో మనం సక్రమమైన దాంట్లో మనం నడిచినప్పుడు ఇంతకంటే మనకు సాధన ఏమిటి?
0: When we tread along this sacred path, what else you need?
1: సర్వసంగ పరిత్యాగుల వలె కనిపిస్తూ కాషాయ వస్త్రం ధరించి ఎన్ని విధమైనటువంటి అహంకార మమకారములు కూడాను విడువలేకునేటువంటి యొక్క వ్యక్తులు ఎంతమంది కనిపించడం లేదు మనకు.
0: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ Men of renunciation wearing ochre robes, but yet they could not give up their ego and attachment.
1: Adi Shankara. Jaita Yatra Kanta Bayaderi.
0: He went round this world.
1: Tana Veda Parayanamannu, Vedam Yokka Deenini Kudanu, Mantrarthanni Kudanu, Prabodhinchadaniki, Deshara Paryatana Jarupthu Vachadu.
0: He went round this country interpreting Veda and its meaning in form.
1: Mandana Mishruni Kalchadu.
0: He met Mandana Mishra.
1: Atanto Veda Vada Vedamalanta Chesadu.
0: He was arguing, discussing in detail.
1: Atani Dharma Patni Ubhaya Bharati.
0: The wife of Mandana Mishra is Ubhaya Bharati.
1: Ame Mahagnani.
0: She is one of wisdom.
1: Ame Sarvasanga Parityagi. Oka Ashramu Nirminchukoni. Andulo Sthilanandarni Chetchukoni. Sthila Yokka Dharmam Etuvantidi Anetuvantidi. Nityamu Prabodhistu Vachetuvantidi.
0: Ubhaya Bharati, wife of Mandana Mishra. Sacrificed everything, renounced, and she stayed back in ashram, propagating the truths of Vedanta to other women. One day,
1: Tana Sishiruto, Ganga and Snanam Nikavidundari.
0: Along with her disciples, she was going to the Ganges.
1: Woka Chetunida, Woka Sanyasi, Tan Nir Tragate went to Kundanu, Talakanda Vetukuni, Pandukunad.
0: Under the shade of a tree, she saw a sanyasi lying over there, with the spot right under his head.
1: Anaga adi ekkadaina prakkana pedithe evaranu teesukoni potaru emoni tana tala kinda pettukoni pandukunnadu.
0: This sannyasi is totally afraid because if the pot were to be kept elsewhere, it may be stolen by somebody.
1: Ubhaya Bharati chuchindi.
0: Ubhaya Bharati saw this.
1: Tana venta vastunnatundi shishyunnu gurinchi chuchara. Ee sannyasi sarvasanga parityagi ayipoyi katta kalapatiki oka kundanaina kudunu viduvalekunda potunnadu.
0: Ubhaya Bharati, addressing her disciples, she said, look here.
1: Itani kunda paina enta abhimanam untundadi.
0: How much of attachment this man has to the pot.
1: Itani abhimanam unnatundi vadu vairagyam ye reetiga poonagaladu ani cheppindi.
0: With such attachment, how do you expect him to be a renunciant?
1: Ee maata vinnadu aa sanyasi.
0: The sanyasi heard this.
1: Tadupari aa snanam chesi tirigi vastuntundadi.
0: She was returning back after having had her bath.
1: Aa kundana teesi ee mostunnatundi dariki paaravesadu.
0: As she was coming there, this sannyasi threw this pot.
1: Ayyo, kevalam abhimanam matrame anukunnanu ee sannyasiki ahankaram kuda untundadi annadi.
0: Ubhaya Bharati thought, I thought he has got only this attachment. He is also egoistic.
1: Anaga emiti nenu sarvasanga parityagini ani cheppukovatam kosamani aa kundani visiri paraveyatam ahankaram ayipoyindi.
0: In order to declare to everybody that he is a renunciant, he has thrown the pot.
1: ఎన్ని విధమైనటువంటి సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: విత్ దీస్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ అండర్ టేకింగ్ సో మెనీ ప్రాక్టీసెస్.
1: అప్పుడు ఆమె ఉభయ భారతి సన్యాసికి చెప్పింది.
0: దెన్ దిస్ ఉభయ భారతి టోల్డ్ దిస్ సన్యాసి.
1: అన్ని వదిలినటువంటి వానికి ఈ అభిమానం అహంకారం అహంకారం ఎందుకు?
0: హావింగ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్, వై డు యూ హోల్డ్ ఆన్ టు దిస్ ఈగో అండ్ పొసెసివ్నెస్?
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించింది.
0: షీ టాట్ హర్ హిమ్ ఇన్ ఎ వెరీ రూడ్ వే.
1: అప్పుడు ఆ ఋషి ఆమె పాదములపై పడి, ఈ అహంకార మమకారం నేటి నుంచి నేను వదిలి సర్వసంగ పరిత్యాగినై నేను జీవిస్తానని చెప్పని వాగ్దానం చేశాడు.
0: దెన్ హి దిస్ మ్యాన్ సన్యాసి ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఉభయ భారతి అండ్ ప్రామిస్డ్ దట్ హి వుడ్ గివ్ అప్ దిస్ అహంకార ఈగో అండ్ అభిమాన అటాచ్మెంట్.
1: అదే విధంగా ప్రతి మానవునకు ఏదో త్యాగం చేశానని భావిస్తున్నారు కానీ దేనిని త్యాగం చేశారు?
0: ఎవ్రీ మ్యాన్
1: త్యాగం అంటే ఏమిటి?
0: ఎవ్రీ మ్యాన్ సేస్ దట్ హి హస్ సాక్రిఫైస్ త్యాగ. వాట్ డు యూ మీన్ బై త్యాగ, సాక్రిఫైస్?

0: ಟುಟೇ ತ್ಯಾಗ ಮಗುನು ಅದಿಯ ಯೋಗ ಮಗುನು.
1: ತ್ಯಾಗ, ಸ್ಯಾಕ್ರಿಫೈಸ್ ಡಸ್ಂಟ್ ಮೀನ್ ರನ್ನಿಂಗ್ ಅವೇ ಫ್ರಮ್ ಯುವರ್ ಫ್ಯಾಮಿಲಿ ಆರ್ ಗಿವಿಂಗ್ ಅಪ್ ಯುವರ್ ಪ್ರಾಪರ್ಟಿ ಅಂಡ್ ಗೆಟಿಂಗ್ ಟು ದ ಫಾರೆಸ್ಟ್ ಐದರ್. ನೋ, ಕ್ವಾಲಿಟೀಸ್ ಇನ್ ಯೋರ್ ಮೈಂಡ್.
0: త్యాగమనగా అనేక మంది అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క చర్యల్లో త్యాగం చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ టేక్ ది సాక్రిఫైస్ యాజ్ వర్ల్డ్లీ యాక్టివిటీ.
0: ఇది కాదు త్యాగం.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: మన ఎందున్నటువంటి దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుర్భావమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దురహంకారమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ ఈగో.
0: దురభ్యాసమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: త్యాగము ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోవటము అది చాలా సులభమే.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు రన్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ టు గివ్ అప్ ద ప్రాపర్టీ.
0: ఇది గొప్ప కష్టమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్.
0: కానీ మన యందు మనం బాధించి అనేక విధమైనటువంటి పెడమార్గమును చూపేటువంటి యొక్క దుర్గుణాన్ని మనం త్యాగం చేయాలి.
1: బట్ దెర్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అస్ దట్ విల్ గైడ్ అస్ ఇన్ ఎ రాంగ్ పాత్.
0: రాగ ద్వేషం.
1: దీస్ ఆర్ టూ. వన్ ఇస్ రాగ.
0: లోకములో నవగ్రహములో ఉంటారు.
1: We find the 9 planets in this world.
0: కాని నవగ్రహములు కాదు మనల్ని బాధించేటువంటిది.
1: We are not put to suffering by these.
0: రెండే రెండు గ్రహములు.
1: Only there are 2 planets.
0: అది రాగ ద్వేషం అనే గ్రహములు.
1: One is attachment, the other one is hate.
0: ఈ రాగ ద్వేషం అనేటువంటి గ్రహములు పట్టి మానవుణ్ణి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి.
1: These 2 planets, attachment and hatred, will put you to
0: suffering. ఈ రెండింటిని వదిలితే చాలు, శాంతి మన వశమైపోతుంది.
1: It's enough if you run away from this. You will have all
0: కనుక శాంతి అనేటువంటి దానికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక సాధనలు చేయనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ పీస్ సెపరేట్లీ అపార్ట్.
0: మనము చేయవలసినటువంటి కర్తవ్య ధర్మములంతా కూడా నిర్వర్తించాలి.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: నీవు గృహస్థుడిగా ఉంటున్నావు, నీ గృహస్థ ధర్మాన్ని నీవు నిర్వర్తించుకో.
1: యు ఆర్ ఎ హౌస్ హోల్డర్, డూ దట్.
0: మీరు బ్రహ్మచర్యులుగా ఉంటున్నారు, ఈ బ్రహ్మచర్య తత్వాన్ని మీరు నిర్వర్తించుకోండి.
1: యు ఆర్ ఎ సెలిబేట్, డూ ద డ్యూటీ ఆఫ్ ఎ సెలిబేట్.
0: ఈ విధంగా ఎవరెవరు ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించుకుంటూ పవిత్రమైనటువంటి ఒక భగవచ్చింతన చేసుకుంటూ కాలమును ఎంతైనా కూడా సార్థకంగా గావించుకోవచ్చును.
1: లైక్ వైజ్ ఎవ్రీ పర్సన్ ఇఫ్ హి డిశ్చార్జెస్ ది డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: కానీ ఈనాటి లోకంలో
1: హి కెన్ సాంక్టిఫై ది టైం.
0: మరింత విచిత్రంగా ఉంటుంది.
1: బట్ ది సిచ్యువేషన్ టుడే ఇస్ క్వైట్ డిఫరెంట్.
0: మంచి మాట వినరు మనసికి చెప్పినా చెడ్డ మాట లెట్ట చెవికి చేర్చు. మంచి విషయాలు, పవిత్రమైన విషయాలు, ఆదర్శవంతమైన విషయాలు చెప్పినప్పుడు వారికి చెవులకు సోకవేవి.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ సెడ్ ఓపెన్లీ, సీక్రెట్ థింగ్స్ ఆర్ టోల్డ్, వెల్ యూ డోంట్ లిసన్ టు దెమ్.
0: చెడ్డ మాటలు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతుంటే ఈ రెండు చెవులు చాలవు, ఇంకా అందరి చెవులు తీసుకుని వింటానికి ప్రయత్నిస్తాడు.
1: When there is vain gossip, useless talk outside, he is prepared to hear.
0: Manchi maata vinaru manasichi cheppina chedda maata letta cheviki jeerchu.

0: Those that give themselves to the bad listening are not prepared to hear good and sacred things. Can they ever
1: know me?
0: This is the trend among mankind.
1: మంచిని చూడాలంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు.
0: They don't like to see good.
1: అంత చెడ్డనే చూడాలి వాడు.
0: They want to see everything that's bad.
1: మంచిని వినాలంటే మనసే రాదు.
0: To listen good, they are not prepared.
1: చెడ్డ విషయమేంటంటే మనసు కంప్లీట్ గా అక్కడ మర్జ్ అయిపోతుంది.
0: For bad listening, they are prepared to even merge their mind there.
1: ఇంకా మంచి విషయాలు తలంచాలంటే తలపునకే రావవి.
0: They will never think of any good thoughts, any good ideas.
1: చెడ్డవి పిలవనక్కర్లేదు, అవే వచ్చి ప్రవేశిస్తుంటాయి.
0: They don't need to invite the bad thoughts, they come automatically.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మన జీవితం యొక్క అభ్యాసం ఆ విధంగా గావించుకుంటూ వచ్చాం.
0: That's our habit in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతే జ్ఞానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. అభ్యాసములు మంచివిగా ఉంటుండాలి.
0: We should have cultivate good habits.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: కానీ అనేకత్వాన్ని అది చేర్చుకుని ఉంటుంటుంది.
0: బట్ ఇట్ అపియర్స్ టు బి డైవర్సిఫైడ్.
1: ఇది చూడండి, ఒక పూలమాల.
0: దిస్ ఇస్ ద గార్లాండ్.
1: కానీ ఇందులో పూలు అనేకంగా ఉంటున్నాయి.
0: దేర్ సో మెనీ ఫ్లవర్స్ హియర్.
1: కానీ ఫ్లవర్స్ అనేకంగా ఉంటున్నప్పటికి దారం ఒక్కటే ఉంది.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ ద థ్రెడ్ ఈజ్ వన్.
1: ఇది నిన్న థ్రెడ్డే, నేడు థ్రెడ్డే, రేపు థ్రెడ్డే.
0: This thread was also a thread yesterday, and tomorrow also it will continue with thread.
1: ఈ పువ్వులు నేడు మొగ్గ, రేపు విచ్చటము, ఎల్లుండి వాడిపోవటం.
0: And the flower's state is different. Today it's a bud, and you find it growing into a flower.
1: కనుకనే మన దేహమునేటువంటి వంతకుడును పువ్వుల వంటివి.
0: So the heart is like that of a flower.
1: నేడు యవనము మొగ్గ వంటిదిగా ఉంటుండాలి.
0: Our life is like a bud.
1: తదుపరి నీవు వృద్ధ అయిపోతావు.
0: లేటర్ యూ ఏజ్.
1: ఇదంతా కూడా కేవలం వాడిపోతుంది.
0: దట్ విల్ ఫేడ్ అవుట్.
1: ఈ విధంగా దేహములు మారుతూ వస్తున్నాయే కానీ
0: ద బాడీ చేంజెస్.
1: ఈ దేహం నందున్నటువంటి ఒక సూత్రము, అది ఏ దారము, అది ఎప్పటికీ వాడదు.
0: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, ద థ్రెడ్,
1: త్రికాలములు ఎందు కూడా ఏకత్వంగానే ఉంటుంటారు.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: దీనినే బ్రహ్మ సూత్రము అన్నారు.
0: This is called Brahma Sutra.
1: అందరి ఎందు కూడాను బ్రహ్మతత్వం అనేటువంటి సూత్రం ఉంటుండాలి.
0: బ్రహ్మ సూత్ర, ద థ్రెడ్ ఆఫ్ డివినిటీ.
1: అది ఎప్పటికీ మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్ అట్ ఎనీ టైమ్.
1: కానీ ఈ సూత్రంలో చేర్చబడినటువంటి యొక్క జీవులు అనేటువంటి పుష్పములు మార్పు చెందుతుంటాయి.
0: But the thread binds all the flowers, the humanity, the living creatures.
1: కనుకో మార్పు చెందేటువంటి ఒక జీవితానికి మనం ఏ విధంగా కూడా విచారించనక్కర్లేదు.
0: We don't need to bother about that which changes.
1: కానీ మార్పు చెందనటువంటి దానిని మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: బట్ వీ హావ్ టు అకంప్లిష్ విత్ ఆల్ ది ఎఫర్ట్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ఇదియే మనం చేయవలసిన సాధన.
0: దిస్ ఇస్ ద సాధన.
1: మనకిచ్చినటువంటి బుద్ధిని, మనసును అన్నింటినీ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ హావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ అండ్ మైండ్ టు గో ఇన్ ద రైట్ వే.
1: ఈ టంబ్లర్ లోపల నీరుంది.
0: This tumbler has water.
1: ఈ యొక్క నీటి లోపల అడుగు భాగంలో చక్కెర ఉంది.
0: At the bottom there is sugar.
1: కానీ
0: బట్
1: పై నీళ్లు మనం త్రాగినప్పుడు ఏ విధమైనటువంటి రుచికి కూడా మనకు కనిపించదు.
0: ఇఫ్ యూ డ్రింక్ ద వాటర్ యూ డోంట్ ఫైండ్ ఎనీ టేస్ట్.
1: దీనిలో ఒక స్పూన్ వేసి
0: పుట్ ద స్పూన్ దే
1: చక్కగా కలిపినప్పుడు
0: స్టరిట
1: అడుగునున్నటువంటి యొక్క చక్కెర కూడాను అన్ని భాగంలో నా ప్రవేశించి నీరంతా తీయగా ఉంటాయి.
0: ద షుగర్ ఎట్ ద బాటమ్ వుడ్ నేచురలీ గెట్ మిక్స్డ్ విత్ ది హోల్ ఆఫ్ ద వాటర్.
1: అదే విధంగా హృదయం అనేటువంటి పాత్రలో అడుగు భాగంలో హృదయ స్థాన లోపల డివినిటీ దైవత్వం అనేటువంటి చక్కెర ఉంటుండాలి.
0: సో అవర్ హార్ట్ ఇస్ ద టంబ్లర్, అట్ ఇట్స్ బాటమ్ ఇస్ ప్రెజెంట్ ద షుగర్ ద డివినిటీ.
1: పై భాగం అంతకును ప్రాకృతమైనటువంటి విషయాలతో నిండి ఉంటుండాలి.
0: ద టంబ్లర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ వరల్డ్లీ డిజైర్ వాటర్.
1: నీరు,
0: దిస్ వరల్డ్లీ మ్యాటర్ ఇస్ వాటర్.
1: ఈ నీటిలో ఎట్టి రుచి లేదు.
0: ఇట్ ఈస్ టేస్ట్లెస్.
1: కానీ బుద్ధి అనేటువంటిది ఒక స్పూన్ దాంట్లో వేసి
0: బట్ పుట్ ది స్పూన్ ఆఫ్ ఇంటెలెక్ట్
1: భగవత్ చింతన అనేటువంటిది కలుపుడు కలిపినప్పుడు
0: అండ్ వెన్ యూ స్టర్ ఇట్ దట్ ఈస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
1: అడుగునున్నటువంటి ఒక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: ద షుగర్ ఆఫ్ డివినిటీ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: ఇది ఏ సాధన?
0: దిస్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఈ సాధనకు మనం ఎక్కడో బయటకు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: పాత్ర మన యందే ఉంటుండాలి.
0: This tumbler is within us.
1: ఆ దివ్యత్వం అనేటువంటి చక్కెర మన యందే ఉంటుండాలి.
0: The sugar of divinity within us.
1: ఈ స్పూను బుద్ధి అనేటువంటి స్పూను మన దగ్గరనే ఉంటుండాలి.
0: The spoon of intellect is with us.
1: వెతకాలి.
0: Why should you search? Where?
1: ఎక్కడికి మనం పోవాలి?
0: Where should we go?
1: ఎక్కడ మనం అన్వేషణ జరపాలి?
0: Why should you search for anything?
1: ఇదంతా కేవలం ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
0: That's all ignorance.
1: ఎక్కడ వెతకాలి?
0: Where do you want to search?
1: త్యాగరాజు ఎక్కడెక్కడో వెళ్లి శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ పోయాడు.
0: త్యాగరాజు వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ శ్రీరామచంద్ర.
1: కానీ
0: బట్
1: అతను తంజావూరు రాజా గారు అతని ఆహ్వానం చేసి సమావేశం జరిపించి చక్కగా పాట పాడించాడు త్యాగరాజుతో.
0: కింగ్ ఆఫ్ తంజావూర్ ఇన్వైటెడ్ త్యాగరాజ్ అండ్ అరేంజ్ ఎ మ్యూజిక్ కాన్సర్ట్.
1: సభను చూచాడు,

0: వాచింగ్ ది అసెంబ్లీ హీ సెడ్ దట్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ పెయిడ్ హిస్
1: ఒబిసన్స్ మహానుభావులు ఉంటున్నారు
0: సార్ట్ ఆఫ్ నోబుల్
1: అందరికి నా వందనములని మొట్టమొదట ప్రారంభించాడు
0: ఫస్ట్ హీ స్టార్టెడ్ బై పేయింగ్ హిస్ ఒబిసన్స్
1: ఈ విధంగా సమావేశాన్ని ఒక విధమైనటువంటి యొక్క తన్మయత్వంలో ముంచాడు
0: హీ మేడ్ ఎవ్రీబడి ఫర్గెట్ ఇన్ దిస్ మ్యూజిక్
1: అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్లాడు తంజావూరు రాజా
0: ద కింగ్ ఆఫ్ తంజావూర్ వాస్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్ మనీ
1: చూచాడు దాన్ని
0: హీ సా దట్
1: నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసా అని ప్రశ్న వేసుకున్నాడు
0: హస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ ఓ మైండ్ ఈజ్ ఇట్ నిధి ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ గివ్స్ హ్యాపీనెస్ ఆర్ సన్నిధి ద ప్రాక్సిమిటీ దట్ గివ్స్ ప్లెజర్
1: అన్నాడు
0: ఐ డోంట్ నో వాట్ హీ సేడ్
1: అని ఒక పల్లకీని ఇచ్చి తన ఊరికి పంపుతున్నాడు తంజావూరు రాజా
0: ద కింగ్ ఆఫ్ తంజావూర్ సెంట్ హిమ్ హోమ్ ఇన్ ఎ పెలాంక్విన్
1: కానీ గొప్ప రాజ పల్లకీలో పోతున్నటువంటి ఈ సన్యాసిని చూచారు దొంగలు
0: Many thieves watched this as Chagaraja was going in his
1: palanquin.
0: They were after him thinking that he would have money with
1: him. Pallakini mosetunte vaallu chepparu swami dongalanta ventaadutunnaru manamu sampestara emto annaru.
0: The bearers of this palanquin said swami the thieves are following us well they may rob us any moment.
1: Manaki enduku ra bhayamu
0: Why should we be afraid of them?
1: మన దగ్గర భయపడేటువంటి ధనం ఏమాత్రము లేదు.
0: We don't have
1: ధనం ఉన్న వాడికి భయము గుణం ఉన్న వాడికి భయం ఏమిటి?
0: The one with money will be afraid of everybody. We don't have any money.
1: మనలో గుణమే గాని ధనం లేదు.
0: We have the virtue guna but not dhana money.
1: భయపడకండి అన్న.
0: Let's not be afraid.
1: కొంతసేపట్లో ఆ పరిగెత్తుతూ వస్తున్నటువంటి దొంగలందరూ వచ్చి ఇతని త్యాగరాజు పాదాలపైన పడ్డారు
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్ ది థీవ్స్ హూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ పెలాంక్విన్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ త్యాగరాజు రక్షించు
1: రక్షించు రక్షించమని ప్రార్థించారు
0: ఆల్ ప్రే టు హిమ్ సర్ ప్రొటెక్ట్ us ప్రొటెక్ట్ us
1: ఎవరి నుంచి రక్షించాలి మిమ్మల్ని ఎందుకోసం రక్షించాలి మీకు ఏ ఆపద కలిగింది అని ప్రశ్నించాడు త్యాగరాజు అరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు
0: అండ్ త్యాగరాజు ఆస్క్డ్ వై డు యు నీడ్ ప్రొటెక్షన్ హూ ఆర్ ఆఫ్టర్ యూ దే సెడ్ Two people are running, shooting arrows.
1: ఎక్కడో పోయినాడని వెతుకుతూ పోయినటువంటి ఒక త్యాగరాజు ఈ దొంగలు వచ్చి చెప్పిన తక్షణమే అప్పుడు కనుక్కున్నాడు
2: ముందు వెనక ఇరు ప్రక్కల తోడై
1: ఓ స్వామి ముందు వెనక ఇరు ప్రక్కల తోడై ఉన్నావా రామా నిన్ను నా వెంటనే ఉండినప్పటికీ నేను ఎక్కడెక్కడో వెతుకుతూ పోయాను
0: త్యాగరాజు థాట్ దిస్ వే హీ వాజ్ యాక్చువల్లీ ఇన్ సర్చ్ ఆఫ్ రామచంద్ర But now on watching the situation of the thieves now, he started telling.
1: ఆ దొంగలు చెప్పడం వల్ల తాను గుర్తించుకుంటూ వచ్చాడు తనలోనే ఉంటున్నాడని.
0: He could know the presence of Rama within
1: himself. అలాంటి మహనీయులు కూడాను ఎన్ని విధమైనటువంటి ఒక దీని లోపల కూడాను తన వెంటనే ఉండి రక్షిస్తూ ఉంటుంటాడు భగవంతుడు.
0: God will be after you, with you, around you and protects you all the time.

0: ఓ రామ నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ మైమర్చిపోయాడు త్యాగరాజు.
1: త్యాగరాజు ప్రేయర్ దిస్ వే, ఓ రామ ప్రొటెక్ట్ మీ సేవ్ మీ, అండ్ హి ఫర్గాట్ హింసెల్ఫ్.
0: అనగా తన ఎందే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను బయట ప్రపంచంలో వెతుకుతుంటాడు ఈ సాధకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద ఆస్పిరెంట్ విల్ బి సర్చింగ్ ఫర్ గాడ్ ఎవ్రీవేర్ అంటిల్ హీ నోస్ దట్ హీ ఇస్ విత్ హిమ్. నా
0: వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఇంకా ఎట్టి సాధనలో తాను చేయనక్కర్లేదు.
1: వెన్ వన్స్ ద ఆస్పిరెంట్ రికగ్నైజెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ గాడ్ ఇస్ విత్ హిమ్, ఇన్ హిమ్, అరౌండ్ హిమ్, బిలో హిమ్, అబౌవ్ హిమ్, వెల్ హీ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ సాధన. ఈ
0: తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ సాధన దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్.
0: దైవం ఎప్పుడు కూడాను నీవే దైవంగా ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్.
0: నీ హృదయంలోనే దైవం ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్.
0: దైవం యొక్క స్థానం నీ హృదయమే.
1: ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: దేహో దేవాలయప్రవృత్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, హృదయమే టెంపుల్.
1: ద బాడీ ఈజ్ ద టెంపుల్, ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: అందులోనే దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ యూ.
0: ఇట్లాంటి డివినిటీ దైవత్వము మన యందే ఉంటుండాలి.
1: సచ్ డివినిటీ.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కనుక్కోవాలి.
1: This truth must be recognized by everybody.
0: Parula titinanta papa palam babbu.
1: If you ridicule, accuse anybody, it is a sin.
0: Niduvadannatikini vishwamandu.
1: You can never escape from this in this world.
0: Parulu parulu kaadu paramatmudagunaya.
1: The so called others from your point are not
0: parulu,
1: others.
0: Parulu parulu kaadu.
1: They are not others.
0: Paramatmude. Evarini manam tittakoodu.
1: They are all God himself.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should not criticize anybody.
0: ఎవరిని మనం అవమానపరచకూడదు.
1: We should not humiliate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అందరి యందు ఉండినటువంటిది పరమాత్ముడు ఒక్కడే.
1: God is present in all. ఇట్టి
0: దివ్యత్వాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు మనం ఈ విధమైనటువంటి విచారం తోటి ఇవ్వాలి?
1: When once we know such divinity, why should we worry?
0: కనుక మనం ఏ వ్యక్తిని చూసినప్పటికీ మనము ప్రేమించి వారిని గౌరవించి వారికి తగినటువంటి యొక్క దీన్ని విశ్వాసంతో మనం పంపాలి.
1: So whomsoever you meet, love him and serve him.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఇప్పుడు నేను జ్ఞాపకం చేయకూడదు కానీ,
1: no, భగవాన్ doesn't want to remind us.
0: స్వామికి ఇచ్చినటువంటి మాటను చిన్న పిల్లవాడైనప్పటికీ ఈనాటి వరకును ఆ మాటను రక్షించుకుంటూ వస్తున్నారు.
1: Though so young, a boy, but he was keeping up the promise.
0: మొట్టమొదటి మాట్లాడినటువంటి పిల్లవాడు సిమ్లా పిల్లవాడు.
1: The first boy who spoke hails from Simla.
0: నేను ఇప్పుడు చూస్తున్నాను అబ్బాయిని.
1: భగవాన్ saw him now.
0: 10 సంవత్సరాల పూర్వము చాలా చిన్నవాడు.
1: 10 years back you can know his age.
0: ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు.
1: He was student in the primary school.
0: అబ్బాయి అబ్బాయి ఇద్దరు కూడాను అన్నతమ్ములు.
1: There's another boy there and this boy who spoke first are brothers.
0: తల్లిని టీచర్ లో తీసుకొని వచ్చారు హిమాచల్ ప్రదేశ్ నుంచి.
1: From Himachal Pradesh mother is brought all the way in a stretcher.
0: బృందావనంలో తెచ్చారు.
1: దే బ్రాట్ హర్ టు బృందావన్.
0: ఆ పిల్లవాడిని ఈ పిల్లవాడిని నేను దగ్గర తీసుకున్నాను.
1: స్వామి కాల్డ్ బోత్ ది బాయ్స్.
0: తల్లితో చెప్పాను.
1: స్వామి టోల్డ్ హిస్ మదర్.
0: వీరు నా పిల్లలు.
1: దే ఆర్ మై చిల్డ్రన్.
0: నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: డోంట్ వరీ అబౌట్ దెమ్.
0: నీవు ఈ పిల్లలు చింతనే పెట్టుకోవద్దన్నాను.
1: డోంట్ బాదర్ అబౌట్ దెమ్.
0: ఆ తల్లి కూడాను స్వామికి మాట ఇచ్చింది.
1: ద మదర్ ఆల్సో ప్రామిస్.
0: ఇదిగో నా పిల్లలంతా నీకు సాయి మాత, నీకు అత్త చెప్తున్నాను.
1: ది మదర్ సెడ్, ఓ సాయి మదర్ సాయి, ఐ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ.
0: అప్ప చెప్పి కన్నులు మూసి
1: he handed over both the sons to Bhagwan and she died.
0: ఆ బృందావనం నుంచి నేను ఈ పిల్లల్ని తీసుకొని వచ్చాను.
1: Bhagwan brought both the boys here.
0: అప్పుడు చాలా చిన్న పిల్లలు.
1: They were so young.
0: అప్పుడు ఈ పిల్లవాడు కూడా చెప్పాడు, నా తల్లి నా మదర్ సాయి.
1: This boy said, my mother is mother Sai.
0: కనుక నాకు ఆ తల్లి కాదు, ఈ తల్లి నాకు ముఖ్యమైన తల్లి అన్నాడు.
1: It's not that mother.
0: ఆ తండ్రి కూడా అదే విధంగా ప్రామిస్ చేశాడు.
1: Father also made such a promise.
0: అప్పటి నుంచి ఈ యొక్క ప్రశాంతి నిలయం లోపల ఇరువురు కూడా నువ్వు కంటిదారులు అనేది పెట్టలేదు.
1: సిన్స్ దెన్ దీస్ బాయ్స్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: కనుక ఆ లేత హృదయులైనటువంటి వారికి ఆ ప్రామిస్ యొక్క ప్రమాణం యొక్క తత్వం అంత గట్టిగా కల్పెట్టుకున్నారు.
1: ద టెండర్ హార్ట్స్ నో ప్రిటీ వెల్ ద పవర్ ఆఫ్ ద ప్రామిస్ గివెన్.
0: కనుకనే ప్రమాణం అనేటువంటిది ఒకటి ఇచ్చిన తర్వాత జీవితంలో ఇంకా దుఃఖం అనేటువంటిదే ఉండదు.
1: వెన్ వన్స్ యూ ప్రామిస్ అండ్ డిటర్మిన్ యూ నెవర్ సఫర్.
0: అది శరణాగతి.
1: దట్ ఈస్ సరెండర్.
0: తల్లి పోయింది.
1: Mother died.
0: తండ్రి కూడా ఎక్కువ రావటం లేదు.
1: Father is not visiting.
0: కానీ స్వామి చూసుకుంటున్నాడని వదిలిపెట్టారు.
1: He left because Swami is taking care of them.
0: ఎప్పుడు చూసినా నేను పొద్దున సాయంకాలం వారిని చూసి మాట్లాడిస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను.
1: భగవాన్ talks to them morning and evening and finds out their welfare.
0: కనుక అట్టి లేత హృదయులైనటువంటి యొక్క ఆ పిల్లల యొక్క హృదయాలు కూడా అంత పరిపూర్ణమైన విశ్వాసము.
1: The tender hearts are full of that strong faith.
0: ఆ పిల్లవాడు విశ్వాసం పైన గురించి చక్కగా బోధించాడు.
1: That boy spoke on faith very clearly.
0: ఆ విశ్వాసము తన యందు నిండి ఉంటున్నది.
1: He is full of such faith.
0: ఆ బాధలు తల్లి లేని బాధలు ఏనాడు కూడా వారు అనుభవించలేదు.
1: He doesn't feel separation from the physical mother.
0: ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని వాడను ప్రైమరీ స్కూల్ నుంచి ఆ పిల్లవాడిని తీసుకొచ్చేది నా దగ్గరికి.
1: One day the boy thought of the mother and the boy was brought here by
0: warden. తాను ఏడుస్తున్నాడని.
1: Warden said, Swami, he is not eating and he is
0: crying. 5 సంవత్సరాల పిల్లవాడు.
1: He was aged 5.
0: First class లో ఉంటున్నాడు. First standard student.
1: ఇక్కడ
0: పిలుచుకొని వాడిని చక్కగా ఆనంద పెట్టి ఇంటర్ రూమ్ లో తీసుకుని పోయి వాడికి ఉంగరం పెట్టి అది చేసి ఇవి చక్కగా దాన్ని మరిపించేసేసి కొంచెం మురిపింపు చేశాను.
1: Swami made him happy, talked to him in such a nice way, presented him the ring.
0: అప్పటి నుంచి కూడా వాడు ఎప్పుడు చూసినా నవ్వటమే నవ్వటమే నవ్వటమే.
1: Since then, whenever you look at him, he goes on smiling and smiling. Smiles and smiles.
0: కనుక పిల్లల యొక్క హృదయాలు అంత పవిత్రమైనవిగా ఉంటుంటాయి.
1: Children have the such tender hearts.
0: పెద్దలైన వారు ఈనాడు అట్టి పవిత్రమైన ప్రేమను గుర్తించుకోలేకపోతున్నారు.
1: Elders do not understand that sacred love.
0: ప్రేమ యొక్క విషయము ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటాయి.
1: Love is so sacred.
0: ఇంత ధైర్య సాహసాన్ని కూడా అందిస్తుంది.
1: It gives you all the courage and the valor.
0: వేరొక ప్రదేశంలోకినైతే ఈ పిల్లలు ఉండగలిగేవారా?
1: Can they carry on their life if they were to present elsewhere?
0: No. Swami దగ్గర కాబట్టి వారు ఉండగలిగారు.
1: Because they are with Swami, they could carry on.
0: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: Swami is taking care of them with 1000 mothers of love.
0: ఈ సత్యాన్ని మహా గొప్ప త్యాగులైనటువంటి వారు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంటారు.
1: This truth of truths is not understood by renunciants and men of
0: sacrifice. జ్ఞానం చేస్తారు, జపములు చేస్తారు, ఏమి ప్రయోజనము? అటాచ్మెంట్ ఈ అభిమానము అహంకారము చేతనే కుంగిపోతుంటారు.
1: దే మెడిటేట్, దే అండర్టేక్ పెనెన్స్ విత్ ఆల్ అటాచ్మెంట్ దట్ టోటలీ లాస్ట్.
0: కనుక ప్రపంచం లోపల ఒక్క మాటను ఆధారంగా తీసుకుని మీ జీవితం లోపల నిశ్చింతగా జీవించండి.
1: విత్ వన్ ప్రామిస్ లీడ్ ఎ లైఫ్ ఇన్.
0: ఏమిటి ఆ మాట? ప్రేమ ఒక్కటే.
1: వాట్ ఈస్ దట్ యు హావ్ టు ఫాలో? లవ్.
0: ఆ ప్రేమ ఒక్కదాన్ని మనం పెంచుకున్నామంటే అన్ని ఫలములు మనకు లభిస్తాయి.
1: విత్ దిస్ వన్ వర్డ్
0: భుజబలము, బుద్ధి బలము, దైవ బలము, దేహ బలము, అన్ని బలములు కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: విత్ దిస్ లవ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్చువల్ పవర్, ఎవ్రీథింగ్ యూ విల్ అక్వైర్.
0: కనుక లోకంలో మనకు ఏ శక్తి కావాలో అన్ని శక్తులు దాంట్లోనే ఉంటుంటాయి.
1: All the faculties, all the power is latent in love.
0: ఒక్క బంగారం మన చేతిలో ఉంటుందంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు.
1: When once you hold gold on hand, you can have any jewel or ornament what you
0: want. దైవానుగ్రహానికి పాత్రులైనటువంటి వారు దేనినైనా సాధించగలరు.
1: The recipients of God's mercy, దైవాన్ని
0: సాధించినటువంటి వారు ఇంకా ఏది కావాలి దానికంటే ఎక్కువ.
1: Those that enjoy God's love can achieve anything.
0: కానా
1: సో
0: దైవత్వం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ది డివినిటీ అండ్ కండక్ట్ లైక్ దాట్ అకార్డింగ్లీ.
0: ప్రపంచంలో ఏ సాధనలు కూడా చేయనక్కర్లేదు.
1: In this world, we don't need to do any
0: మనలో ఉండినటువంటి దుర్గుణాలను దూరం చేసుకుంటూ చేస్తే మంచి చాలు.
1: We have to give up all the bad qualities within us. That is enough.
0: అందరి ఎందుకును నేను ఆశించినటువంటి దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: We should develop that faith that God is present in everyone.
0: అటువంటి ఏకాత్మ భావాన్ని మనం విద్యార్థులు పెంచుకోవాలి.
1: That spirit of oneness, unity, one has to develop and
0: ఈ ఏకాత్మ తత్వాన్ని మనం పెంచుకున్నప్పుడు దేనినైనా మనం సాధించవచ్చును.
1: In full knowledge of this oneness of the spirit, you can
0: accomplish anything. Passing clouds, వచ్చి పోయేటువంటి మాత్రమే.
1: The luxuries and the comforts, conveniences are like passing
0: clouds.
1: Because they are needed in this world.
0: కనుక ఏ చిన్న విషయం నుంచి కూడాను ఏ పెద్ద విషయం వరకు కూడాను నేను స్వయంగా చూసుకుంటూ ఉంటాను.
1: భగవాన్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్ స్మాల్ అండ్ బిగ్.
0: మీరు తెలుసుకోలేరు.
1: You don't understand.
0: ఏదో మమ్మల్ని పలకరించలేదని మీరు అనుకుంటుంటారు.
1: You think that Swami has not spoken
0: ఏ చిన్న విషయంలో కూడాను వార్డెన్స్ అంతా పిలిపించి నేను అడుగుతూ ఉంటాను.
1: In every small matter, Swami consults, talks to warden.
0: ఈ రకమైనటువంటి బాధ్యత ఉండినప్పటికీ ప్రతి పిల్లవాడి విషయాన్ని కూడా నేను విచారిస్తుంటాను.
1: In spite of so many responsibilities, Bhagavan takes care of every student.
0: కానీ ఈ విశాల హృదయం లేనటువంటి పిల్లలు అయ్యో మనం పలకరించలేదే, మా వైపుని చూడలేదే అనుకుంటారు. కానీ నేను అందరినీ చూస్తున్నాను, అందరినీ పలకరిస్తున్నాను.
1: దోస్ దట్ డు నాట్ హ్యావ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ థింక్ దట్ స్వామి హెస్ నాట్ లుక్డ్ ఎట్ మీ, బట్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ లుక్స్ ఎట్ ఎవ్రీవన్.
0: ఇప్పుడు మాట్లాడినటువంటి పిల్లవాడు, వాడు అప్పుడే చెప్పాడు, ఒక తల్లి పోయింది, నాకు 1000 తల్లులు చిక్కింది అన్నాడు.
1: The boy said just now, I lost one mother, but I could have 1000 mothers.
0: 1000 mothers.
1: 1000 mothers.
0: ఇది ఎవరికి చిక్కుతుంది ఈ బాధ్యత? ఎవరు ఈ విధంగా ధైర్యంగా చెప్పగలరు?
1: Who can declare like that with all the courage?
0: అందువల్లనే ప్రారంభించేసినప్పుడు మై మదర్ సాయి అన్నాడు పాపం.
1: Therefore he started his speech telling my mother Sai.
0: అలాంటి విశ్వాసం అనేటువంటిది వాళ్ళని సంరక్షించి అన్ని విధాలా సంపూర్ణంగా వాళ్ళని విజయాన్ని సాధింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దట్ దట్ ఫెయిత్ దట్ ప్రొటెక్ట్స్ దెమ్ అండ్ సీ టు ఇట్ దట్ దే విల్ బి సక్సెస్ఫుల్. ఈ
0: ప్రేమ తత్వాన్ని విజయాన్ని ఆకర్షిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ విల్ బి ఆఫ్టర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: కనుక ఒక్క ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: సో డెవలప్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకుంటే సర్వ విధంలో విజయాన్ని సాధించగలరు.
1: వెన్ వన్స్ యు హావ్ దిస్ లవ్ యు విల్ విన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: మరొకటి,
1: అనదర్ పాయింట్,
0: ఈ క్రమశిక్షణను కూడా మీరు కొంచెం పాటించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
0: నిన్నటిని మీకు చెప్పాను,
1: ఎస్టర్డే భగవాన్ సేడ్
0: ప్రేమతో పలకరించండి, ప్రేమతో సంభాషించండి, ఒకరినొకరు ఏ విధమైనటువంటి ఒక దీంట్లో కూడా కఠినమైన వాక్కులు ఉపయోగపెట్టాలంటే అని చెప్పాను.
1: భగవాన్ సేడ్ ద అదర్ డే దట్ యూ షుడ్ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ, డోంట్ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: కొన్ని నెలల నుంచి కూడా ఈ ప్రశాంతి నిలయంలో కొంత డిసిప్లిన్ కూడా తగ్గిపోయింది.
1: ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ the discipline is gone in prashantanilayam.
0: Bhajan jarigina tachaname
1: immediately after bhajan
0: ee lecheetunte vaallu allara marinta ghoranga untuntadi.
1: Those that get up and leave this place, it's all full of noise.
0: Korikalku lopulu room loki teeskoni poyina tachaname varanda vaallu bayata vaallu intu andaru okatu market lo lechinattuga lechipoyi oke allaraga kanipistuntadi.
1: The moment Bhagavan calls the fortunate people for an interview, as the people get up, it will be noisy, as if they go to the market.
0: ఈ యొక్క సమావేశంలో జరిగిన తర్వాత సమావేశంలో స్వామి చెప్పినటువంటి విషయాలను మనం చేసుకుంటూ పోవాలి, కానీ మాటలు చెప్పుకుంటూ కాదు పోవటం.
1: As you leave this congregation assembly, you should remind yourself what you heard, not gossip.
0: ఆడవారు అటువైపున మగవారు ఒక గోలవా పోతుంటారు, ఒకే శబ్దం, మాటలు మాటలు మాటలు.
1: The whole premises will be full of noise, words, gossip.
0: కేవలం ఈ యొక్క ఆవరణం నందు మాత్రమే కాదు, ప్రశాంతి నిలయమునందే కాదు, ఏ ప్రక్క రోడ్డు నందు కాదు, ఎక్కడ కూడా మాటలు మాత్రం అధికంగా మాట్లాడకండి.
1: నాట్ ఓన్లీ ప్రశాంతి నిలయం, రోడ్ సైడ్, ఎనీవేర్ డోంట్ టాక్ టూ మచ్.
0: డిసిప్లిన్ అనేటువంటిది మన షాడో వంటిది.
1: డిసిప్లిన్ ఇస్ లైక్ అవర్ షాడో.
0: నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ షాడో నీ వెంటనే రావాలి.
1: వేర్ ఎవర్ యు మే గో యువర్ షాడో నెసెసరీ.
0: నీ డిసిప్లిన్ అనేటువంటిది నీవు ఈ ఆవరణ అందే కాక బయట రోడ్లు పోయేటప్పుడు కూడా నీ డిసిప్లిన్ పాటించాలి.
1: యు షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్ నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ అవుట్.
0: భగవంతుడు ముఖ్యంగా ఆశించేటువంటిది డిసిప్లిన్.
1: వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దిస్ డిసిప్లిన్.
0: కనుక ఈ సమావేశం ముగించిన తర్వాత కూడాను మీరు వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటుండాలి.
1: యాజ్ యు లీవ్ దిస్ కాంగ్రిగేషన్ యు షుడ్ లీవ్
0: భజన జరిగిన తర్వాత నిశ్శబ్దంగా మీరు వెళ్ళాలి.
1: After bhajan, you should leave this place silently.
0: మీ ఇంటికి వెళ్ళిన ఏదో ఇంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు మాట్లాడుకోవచ్చును.
1: There at home you can talk about family
0: కానీ
1: matters.
0: ఏ ప్రదేశం నందు కానీ ప్రశాంత నిలయమే కాదు, బయట ప్రదేశం నందు కానీ మాటలతో మీకు ఏమాత్రమూ పని లేదు.
1: You here or outside, you don't need to talk.
0: ఈ మాటల చేత మన ఎనర్జీని అంతా కూడా నువ్వు చేసుకుంటున్నాం.
1: By talking too much, you are losing divine energy.
0: ఈ అంతా కూడా నువ్వు హృదయం లోపల చెదిరిపోతుంటుంటుంది.
1: All that you have listened to will naturally will go.
0: ఈ మాటలు ఆడిన తర్వాత మనం నర్వస్నెస్ కూడా బయలుదేరుతుంది.
1: Because of talking too much, you will be nervous.
0: తర్వాత విన్నటువంటిది కూడా మర్చిపోతుంటాం.
1: All that you heard, you are bound to forget.
0: కనుక మీరు ఈ డిసిప్లిన్ మాత్రం తప్పక పాటించాలి.
1: Therefore observe, follow discipline.
0: మగవారు కానీ ఆడవారు కానీ
1: men or women,
0: ఒకరికి ఒకరు ఏమాత్రం మాట్లాడకూడదు.
1: They should not talk.
0: మీకు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటే ఇంటి దగ్గర పోయి మాట్లాడు.
1: If you need to talk, better you go home and talk.
0: కానీ బజార్ నందు కానీ ఎవరి నందు కానీ ఎక్కడే కానీ ఒకరికొకరు మాట్లాడకూడదు.
1: You should never talk on the streets or in mandir.
0: అందులే కాకుండా కొంతమంది పెద్దలు కూడాను విద్యార్థులు ఎదురుగానే మాట్లాడుతూ కూర్చుంటారు.
1: Elders also talk in front of students.
0: ఇది బ్యాడ్ ఐడియల్.
1: This is a bad ideal.
0: కనుకనే పిల్లల ముందుగా మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతన పెద్దలు కూడాను నడచాలి.
1: Elders also should conduct themselves so as to set an ideal to students.
0: ఆ విధమైనటువంటి ఒక నిశ్శబ్దాన్ని మనం కాపాడుకున్నప్పుడు నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ.
1: When you observe silence, you listen to the sound of God.
0: కనుక నేటి నుంచి ఈ డిసిప్లిన్ కూడా మీరు కొంతవరకు పోషించుకుంటూ రండి.
1: From this day, observe this discipline, follow it.
0: ఈ యొక్క డిసిప్లిన్ లో పాటు కఠినమైనటువంటి పదములు కూడా ఉపయోగపెట్టకండి.
1: ఫాలోయింగ్ డిసిప్లిన్ ఆన్ వన్ హ్యాండ్ నెవర్ యూజ్ హార్ష్
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సిద్ధార్థే
0: అందరూ ప్రేమమయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే మన యొక్క ప్రాణంగా భావించుకోవాలి.
1: లవ్ ఇస్ అవర్ లైఫ్.
0: ఆ ప్రేమనే దైవంగా విశ్వసించాలి.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఆ ప్రేమను మనం వ్యక్తం చేసుకుంటే దైవాన్ని వ్యక్తం చేసినట్టు అయిపోతుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ దిస్ లవ్ యుల్ బి వేస్టింగ్ డివైన్.
0: కనుక ప్రేమ చేత మాట్లాడి దయా సహనము చేత మనం జీవితాన్ని గడుపుకుంటూ దైవత్వాన్ని మనం చింతించుకుంటూ కాలాన్నే మనం మర్చిపోయే స్థితికి మనం రావాలి.
1: దేర్ఫోర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్ యూ కెన్ రియలీ ఫర్గెట్ హౌ టైమ్ పాసెస్ ఆఫ్.
0: గోవింద్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిజన్ టు.
0: అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము, జ్ఞానోదయమునకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే, బిఫోర్ రియలైజేషన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లుక్ అలైక్.
0: పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయు కూడాను స్వప్నతుల్యమవుతుంది.
1: వన్స్ యు గెట్ ద విజన్ ఆఫ్ గాడ్, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఎ డ్రీమ్.

0: పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ అర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ అండ్ ఈథర్.
0: ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది.
1: దీస్ హ్యావ్ గాట్ సమ్ రెగ్యులేటెడ్ స్టాండర్డ్స్.
0: దీనిని భౌతిక శరీరం అని చెప్పబడుతుంది.
1: దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిజికల్ బాడీ.
0: సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే.
1: ఇట్ ఈస్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ ద వరల్డ్.
0: దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ పంచీకరణ.
0: ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది.
1: ఇన్ దిస్ ఆత్మ వుడ్ బి ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణంగా పనిచేస్తుంటాయి.
1: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ విల్ బి ఫంక్షనింగ్ ఫుల్లీ.
0: ఈ శరీరమే సుఖ దుఃఖములకు నిలయము.
1: దిస్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ ద హోమ్ ఫార్ జాయ్ అండ్ సారో.
0: ఇది మూడు భాగములుగా విభజించబడినది.
1: దిస్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటూ త్రీ డివిజన్స్.
0: స్థూల సూక్ష్మ కారణములు అని.
1: అండ్ దట్ ఈజ్ గ్రాస్ సటిల్ అండ్ కాజల్.
0: ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫుడ్.
0: ఇది పరిపూర్ణ జడము.
1: దిస్ ఈజ్ ఇనర్ట్ టోటలీ.
0: ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఈజ్ ఓన్లీ an instrument.
0: Manaku kanipinchunadi ee sthoola shariramu.
1: What we see is this physical body.
0: Deenini satyamani nityamani vishwasinchi
1: considering this as truth and eternal
0: sarvasvamainatundi oka atma tattvanni vismaristunnadu manavu.
1: Man is giving up the principle of atma which is really eternal and permanent.

0: మట్టి ఒక్కటే అయినప్పటికీ దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి.
1: మట్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ మట్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ అండ్ నేమ్.
0: ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గోల్డ్ బట్ జ్యువెలరీ మే బి డిఫరెంట్.
0: అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇన్ ద సేమ్ వే ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్.
0: ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావమునే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ బికాస్ హీఈస్ ఫాలోయింగ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ లింబ్స్ ఫర్గెటింగ్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి.
1: దేర్ విల్ బి ఇన్యూమరబుల్ వేవ్స్ ఇన్ ఎ ఓషన్.
0: ఒక అల ఉండినట్టుగా మరొక అల మనకు కనిపించదు.
1: దేర్ వుడ్ నాట్ బి ఎనీ సిమిలారిటీ బిట్వీన్ ఎనీ టూ వేవ్స్.
0: అలలు వేరువేరుగా మనకు గోచరిస్తాయి.
1: వేవ్స్ అపియర్ డిఫరెంట్లీ టు అస్.
0: కానీ అన్ని అలలు ఎందుకుడను జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: బట్ వీఆర్ గివింగ్ అప్ ది ట్రూత్ దట్ వాటర్ ఇన్ ఆల్ దీస్ వేవ్స్ ఈజ్ ద సేమ్.
0: మానవ స్వరూపములు అనంతమైనటువంటి ఒక రూపములుగా కనిపిస్తుంటాయి.
1: యూ కమ్ అక్రాస్ ఇన్యూమరబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్.
0: ఇది సచ్చిదానంద సాగరమునందు ఆవిర్భవించేటువంటి అలలు మాత్రమే.
1: ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వేవ్స్ ఇన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
0: ఈ రూపనామములు వేరువేరుగా మనకు కనిపించవచ్చును, కానీ అన్నింటికీ ఆధారము ఆత్మనే.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ ది బేసిస్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ద
0: సేమ్.
2: That was the second clip. Of course, Swami was in the middle of saying something. We'll have to wait till the next week to get there. Swami spoke about the dream state. Then, as we said, Swami was describing certain aspects of dreaming, where one, he said that what is there in the dream state is not related to the waking state. The other is the dream is self-created. And, there is no relation to what one's dream has to the other's. That is what Swami says. And then Swami goes on to talk about the sukshma sharira, or the subtle body, and which is quite interesting because that is where the aspect of the antakarnas or the mind come in.
3: Yes, actually the previous segment we ended with Swami speaking about how when we have 10 people sleeping in the same room, like each person's dream is so unique to himself,
2: right?
3: And this brought to mind, you know, some a question that somebody posed to me a few days back, and they said, like, what is reality? And just as I was trying to reply to, you know, what is reality, I realized the problem is with the word is. Because if there are 7 billion people on this planet, there are absolutely 7 billion versions of reality. Because we see, you know, whatever happens, we see it through the filter of our experiences. Whatever we are, and we, as Shankaracharya said, we tend to superimpose our properties onto what we see, and then we call that as reality. And as we begin to wonder, like, what is the relationship between these 10 people who are seeing, like, entirely different dreams, and how do we connect them to this oneness? And then Swami, actually, at the end of the segment, he gives a reply, and he says that this is so much like waves that appear in the ocean. So each wave, as it, you know, rises, you can see it has a very complex behavior. Like, it rises and then there are some, we see, you know, whatever happens, we see it through the filter of our experiences. And we, as Shankaracharya said, we tend to superimpose our property and then we call that as reality. And as we begin to wonder,

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ.

ਅਰਦਾਸ ਪ੍ਰਭੂ ਇਹ ਗਿਰੀਦਾਰੀ।

家的本事啊。

0: कांति न तीर्थानां नत कांति न तीर्थानां न शास्त्राण जपानहि संसार सगरोत्तारे सज्जनं
1: To cross the ocean of samsara, neither tapa nor dhyana nor the reading of shastras will be of any avail. The only avenue of crossing the samsara is seva.
2: Pavitratmatvaruplena seva karyakartalara. మనము ఈ 5 దినముల నుండి అన్ని రాష్ట్రాల నుండి గుమిగూడినటువంటి యొక్క సేవాదల కార్యకర్తలతో కార్యమును ఆనందంగా గడుపుకునే నిమిత్తమై గుమిగూడినామనేటువంటి సత్యాన్ని మనము నెత్తి అందించుకోనాలి.
1: పవిత్రాత్మ స్వరూపాస్ అండ్ వర్కర్స్ ఇన్ సోషల్ సర్వీస్. For the last 5 days, we have been discussing and carrying on deliberations relating to the programs of service.
2: కేవలము వివిధ రాష్ట్రముల నుండి ఏర్పించినటువంటి యొక్క సేవా

0: యొక్క కార్యకర్తలను స్నేహము చేసుకునే నిమిత్తమై, లోక సంబంధమైనటువంటి విషయంలో చర్చించుకునే నిమిత్తమై, ఒకరికొకరు కొంతకాలమును వ్యర్థపరచుకునే నిమిత్తమై మనం ఈ కార్యక్రమంలో చేరలేదు అనేటువంటి సత్యాన్ని కూడా మరొక వైపున జ్ఞప్తి అందించుకోవాలి.
1: We must also remember the fact that we have not gathered here to promote social contacts and to indulge in conversations which promote social and personal contacts.
0: కానీ మనకు తెలియనటువంటి విషయాలను, ఆదర్శవంతమైనటువంటి సేవలను, అనుష్ఠించవలసినటువంటి యొక్క పవిత్ర కార్యములను మనం కొంతవరకు గుర్తించి దానిని చక్కగా ఆచరణయందు పెట్టేటువంటి యొక్క ఆశయ నిమిత్తమై మనం ఈ సమావేశంలో చేరినాము అనేటువంటి సత్యాన్ని కూడా మరొక వైపున జ్ఞప్తి అందించుకోవాలి.
1: We should also bear in mind that we have gathered here to know what we do not know and to know about the ideals which must guide us in our path, the ideals which we must practice and translate into action.
0: ఈనాడు సేవాదళ సభ్యులందరూ కూడాను అనుష్ఠాన ప్రియులు కావాలి, ఆచరణ కుశులుగా తయారు కావాలి.
1: The members of the సేవాదళ must become experts in practice and experts in action.
0: అన్ని రంగముల యందు కూడాను, అనగా సత్యసాయి సంస్థల యొక్క అనేక భాగముల యందు కూడాను సేవాదళముల వారు కామన్ గా ఒక విధమైనటువంటి యొక్క అధికారాన్ని తీసుకునేటువంటి యొక్క స్థాయి కలదు.
1: సేవాదళ మెంబర్స్ మస్ట్ బి కామన్ ఫ్యాక్టర్స్ playing an important role in the various wings of the Satya Sai organizations.
0: Oka Satya Sai samiti ki konni rakamulaitundi bhadyathalu maatrame untuntayi. Satya Sai bhajana mandaliki konni rakamulaitundi bhadyathalu maatrame untuntayi. Bala Vikas ku konni rakamulaitundi bhadyathalu maatrame untuntayi. Trust ku konni rakamaina bhadyathalu maatrame untuntayi. Kaani sevadalu variki అన్ని రంగముల యందు కూడాను తాము పాల్గొనేటువంటి బాధ్యత సమంగా ఉంటుండాలి.
1: ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సమితి, ఆఫ్ ది బాల వికాస్, ఆఫ్ ది భజన మండలి, ఆఫ్ ది మహిళా మండలి అండ్ ది ట్రస్ట్, దే మే బి స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ బట్ ది స్కోప్ ఆఫ్ ది సేవాదళ యాక్టివిటీ ఈజ్ ఆల్ ఎంబ్రేసింగ్.
0: ఒక భజన జరుగుతుందంటే అక్కడ ఆ భజన యొక్క సంరక్షణ నిమిత్తమై, ఆ భజన యొక్క నిర్వర్తించుకునేటువంటి కార్యంలో ఎట్టి ఆటంకములు కూడా జరగకుండా ఉండే చూచుకునే నిమిత్తమై ఈ సేవాదళం అక్కడ కూడా ప్రవేశించవలసి వస్తుంది.
1: సేవాదళ విల్ హ్యావ్ టు హెల్ప్ ది భజన్ మండలి టు సీ దట్ ది భజన్ గోస్ ఆన్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆర్ డిస్టర్బెన్స్.
0: అదే విధముగాని మహిళా విభాగం ఎక్కడైనా కార్యక్రమాన్ని కొనుక్కున్నప్పుడు ఆ కార్యక్రమంకు తగినటువంటి ఆటంకం చలుగుకుండా కాపాడే నిమిత్తమై ఈ సేవాదంలో అక్కడ కూడా పాల్గొనవలసి వస్తుంది.
1: వెన్ మహిళా మండలి అండర్టేక్స్ ఎనీ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది సేవాదల్ టు హెల్ప్ టు సీ దట్ దేర్ ఈస్ నో ఇంటరప్షన్ ఇన్ ది యాక్టివిటీ.
0: కనుక ఏ యొక్క రంగం నందైనా కూడాను మనం పాల్గొనేటువంటి సమానమైనటువంటి అధికారం కలిగి ఉండటం చేత మనం ప్రత్యేకించినటువంటి విశిష్టతను, ప్రత్యేకించినటువంటి యొక్క తరబీదును కూడా మనం అందుకోవలసి వస్తుంది.
1: బికాస్ వీ హ్యావ్ టు ప్లే రోల్ ఇన్ ద డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వీ షుడ్ అక్వైర్ ఏ స్పెషల్ ట్రైనింగ్ విచ్ ఎనేబుల్స్ అస్ టు ప్లే అవర్ రోల్ సాటిస్ఫాక్టరీలీ.
0: అయితే మనము ఈ సమావేశంలో అనేక నూతన విషయాలను మనం నిర్ణయించుకుంటూ వచ్చాము.
1: ఇన్ దిస్ కాన్ఫరెన్స్ we have arrived at many new conclusions.
0: Manamu munnundu cheppettavalsinatundi yokka nutana karyakramalanu kudano manam ninnayinchukunnam.
1: We have chalked out a program for the future.
0: Anniyu manam ninnayinchukuntamlone saripothunnadu kani dinni aacharinchutalo maatramu manam yokka shakti samarthyalu enta varakunu andulo pravesha pettunnamo aneetundi yokka dinini evariki vare aatma parisilana cheyali.
1: Everyone must subject himself to intra introspection. To what extent we have been able to carry out these programs which we have been discussing and which we have been just deliberating at the conference.
0: చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి అని అనేక పర్యాయాలు నేను చెప్తూ ఉంటాను. మనము అన్ని నిర్ణయాలు కూడా చాలా ఆనందంగా తలలూపుతూ ఈ విధమైనటువంటి సమావేశాల్లో ఈ విధంగా చెయ్యాలి ఆ విధంగా చెయ్యాలని మనం నిర్ణయాలు చేస్తూ వస్తున్నామే కాని నిర్ణయాల ప్రకారము మనం అనుసరిస్తున్నామా, దీన్ని అనుష్ఠిస్తున్నామా, అందిస్తున్నామా అనేటువంటి దానికి ఎవరికి వారే సాక్షి.
1: We may say a million things, but it is difficult to put into practice even a single thing. Therefore, we must examine to what extent we are able to put into practice the decisions, the conclusions that we are arriving at these conferences.
0: All India conference lopala kuda manam aneka vidhamainatvanti nirnayalanu teeskunnam.
1: At the All India conference also we have taken several resolutions.
0: Gadatina samvatsaramu All India seva dalamu lopala kuda aneka vidhamainatvanti nirnayalanu karyakramalanu manam chepattalani nirnayinchukunnam.
1: At the previous conference of the Sevadal, we have arrived at several conclusions and we have passed several resolutions for the future action.
0: Kani aneka mandi karyakartalainatvaru varu ee samaveshamlo palgunnaru kanuka aa nirnayalanu manam enta varaku manam nirvartistu unnam, enta varaku manam aacharinchamu, enta varaku danini anusarinchamu aneetundidi meelo evaraina okkaraina kudanu ధైర్య సాహసాలతో చెప్పడానికి అవకాశం లేదు.
1: బికాస్ సెవెరల్ వర్కర్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ దట్ ఈవెన్ వన్ కెనాట్ సే దట్ ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ ఆల్ ది ఐటమ్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దట్ వీ హావ్ చాక్డ్ అవుట్ దట్ వీ హావ్ డిసైడెడ్ అపాన్ దట్ వీ కంక్లూడెడ్ అట్ ది ప్రీవియస్ సెషన్స్.
0: కనుక మనము పవిత్రమైన కాలము తీసుకుని ఎంతో ప్రదేశం నుంచి ఇక్కడ ప్రయాణములై మనం వచ్చి ఈ ఐదారు దినములంతా కూడా ఈ పవిత్రమైనటువంటి సన్నిధి ఎందు పెన్నిధిగా భావించుకుని ఎంతో సుఖశాంతులతో మనం ఈ యొక్క దీనిలో పాల్గొన్నందుకు ఏ కించిత్తైనా కూడాను మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఈ సమావేశాలు ఎందుకు, ఈ యొక్క కాలంలో వ్యర్థపరచట ఎందుకు, మన యొక్క ఈ సన్నిధి ఎందు కూడాను ఈ యొక్క కాలమును అపవిత్రంగా ఉంచటం కూడాను ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గమైన కూడాను మనం చెప్పుకోవటంలో ఎట్టి సందేహము ఉండదు.
1: హ్యావింగ్ స్పెంట్ 5 days ఆఫ్ ది సీక్రెట్ టైమ్ ఇన్ ది హోలీ ప్రెసెన్స్ విచ్ ఈస్ ఎన్ ఇన్ఎగ్జాస్టిబుల్ ట్రెషర్ ఏ పెన్నిధి ఏ ట్రెషర్ విచ్ కెనాట్ బి ఎగ్జాస్టెడ్ ఇట్ మే బి కన్సిడర్డ్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్ if the programs that are adumbrated here are not enforced, are not translated into terms of action.
0: Waste of money, waste of time. ee rendu kudunu time waste is life waste annaru.
1: Waste
0: of money is evil annaru.
1: Waste of time and waste of money and waste of time is waste of life and waste of money is a great evil.
0: కనుక మనము నేటికైనా కూడాను కొంత సత్యాన్ని గుర్తించి ఈనాడు మనం నిర్ణయించుకున్నటువంటి యొక్క కొన్ని నిర్ణయాలలో కార్యరూపంలో నిరూపించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని ఈనాడు మనము ప్రకటించాలి.
1: టుడే అట్లీస్ట్ వీ మస్ట్ డిక్లేర్ అవర్ ఇండివిజువల్ డిటర్మినేషన్ టు క్యారీ అవుట్ ఇన్ టు యాక్షన్ some of the programs that are adumbrated here and some of the truths that are spelt out here.
0: అనేక మంది కార్యకర్తలు ఇటు సమావేశముల్లో పాల్గొని తిరిగి వెళ్లిన తర్వాత ఈ సేవాదల సభ్యులకు కూడాను ఈ కార్యక్రమం లోపల ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి యొక్క విషయాన్ని కూడాను చక్కగా అందించలేకపోతున్నారు.
1: సమ్ ఆఫ్ దోస్ హూ టేక్ పార్ట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వెన్ దే గో బ్యాక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ to the respective workers in the organization, the deliberations that have been going on here and the resolutions that have been adopted here.
0: అలాంటి కార్యకర్తల వల్ల మన యొక్క కర్తవ్యమైనటువంటి కర్మలకు కూడాను కొంతవరకు కూడాను అపజయం జరగడానికి అవకాశం ఏర్పడుతుండాలి.
1: Because of the presence of such workers, the program itself will suffer a defeat.
0: Not such workers, such leaders.
1: Such leaders, the program, because of such leaders who are not able to communicate to the workers the deliberations of these conferences.
0: కారణం ఏమనగా ఇక్కడ కార్యకర్తలు మాత్రమే ప్రవేశించారు తప్ప మిగిలినటువంటి యొక్క వర్కర్స్ సేవకులు ఇందులో పాల్గొనలేదు.
1: In this conference, the leaders, the conveners have taken part, but not the rank and file of the workers.
0: Kanuka, ee district conveners, state conveners, ikkada nunchi vellina takshame, mottamodati cheyavalsinatundi kartavyam emanaga, konni meetinglu pettukoni, sevadala meetinglu pettukoni, aaya jillala variga, varito ee samaveshamlo ninnayinchinatundi yokka ninnayalanu, మనం తీసుకున్నటువంటి యొక్క ముందు జరపవలసినటువంటి యొక్క కార్యాలను వారికి సుస్పష్టంగా విడివిడిగా వివరించి వారికి చెప్పి ఆ కార్యాలని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి జరపాలి.
1: సో దోస్ హూ హావ్ టేకెన్ పార్ట్ హియర్ ద లీడర్స్ అండ్ ది కన్వీనర్స్ వెన్ దే గో బ్యాక్ దే షుడ్ హోల్డ్ మీటింగ్స్ అండ్ కమ్యూనికేట్ ఇండివిజువల్లీ టు ది వర్కర్స్ కన్సర్న్డ్ ఆల్ ది డెలిబరేషన్స్ దట్ హావ్ గాన్ హియర్ అండ్
0: ఆబ్వియస్లీ
1: and every district and every unit, they should communicate to the workers all the resolutions that have been adopted here.
0: ee naatu nundi aina kudanu mana karyakramulo oka vidhamainatundi yokka gatti pattudalanu patti tadwara karyadichinakai kankanam kattukovataniki taginatundi yokka protsaha utsahanni varilo kalpinchali.
1: We must inspire that resolve, that determination to embark upon activities with great devotion and dedication, and they must pledge themselves to carry out the program that has been adumbrated here.
0: Atti utsaha protsahamlo palgonnatunte oka vyaktulanu takshame teesiveyataniki kodanu prayatninchali.
1: People who are not able to take part with enthusiasm in these activities, they must be weeded out.
0: ఈనాడు అట్టి వారిని తీసివేయలేనటువంటి యొక్క దురవస్థల్లో మనం ఉంటున్నామంటే మనము సరి అయినటువంటి యొక్క పట్టుదలలో సరి అయినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి దీంట్లో మనము సరి అయిన లీడర్షిప్ పొందటం లేదు కనుకనే అట్టి వారిని తీసేయటంలో మనకు ఒక విధమైనటువంటి అధైర్యం వెంటాడుతూ వస్తుండాలి.
1: బికాస్ వీ డు నాట్ హ్యావ్ దట్ ఐడియలిజం, వీ డు నాట్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ రిజల్యూషన్ అండ్ డిటర్మినేషన్, వీ ఫీల్ వీక్, వీ ఆర్ నాట్ ఏబుల్ టు weed out such undesirable elements from the organization.
0: Manam andariki kudunu seva tattvani ee rakanga cheyali aa rakanga cheyali ee vidhanga undali aa vidhanga undalani aadeshistunname tappa aa aadeshanusaranga manam aacharistunnama aneetundi motta mota mana hrudayanni manam parisilam cheskovali.
1: First we must subject ourselves to introspection. We are just advising people how to do service, how to serve, but to what extent we are able to put into practice those ideals.
0: Adhikari ainatundi vyakti aadarshavantamainatundi karmalu aacharistu vine vidheyatalato pravartinchali.
1: People who are leaders, they must set an example by ideal behavior and they must show the way to the followers.
0: Adhikariki vinayame simhasanamu.
1: For the leaders, humility is the throne.
0: Kani kevalam somari potuku ahankarame oka simhasanam.
1: For the idle man, for the lazy man, ego is the throne.
0: Kanuka manam aadarshavantamainatundi oka jeevuluga manam seva bhadyatanu gurtinchinatundi vyaktuluga manam nirvartinchalante manaku humble vinaya vidheyatalato mana yokka karyakramanni variki andinchadaniki punukovali.
1: So if we want to be ideal leaders, we must develop the spirit of complete humility, and in that spirit of humility set an example for others.
0: Manchi matanu kudanu manam pravesh pettali.
1: We must also learn how to speak in a good manner.
0: Ee naati yokka vidyarthulu kani yuvakulu kani మన యొక్క సేవా యొక్క దళములలో చేర్చుకోవడానికి ప్రయత్నించడంలో వారిని అనేక విధములుగా కూడాను వారికి ప్రేమతో వినయంతో విధేయతతో ఆప్యాయంతో ఆనందంతో వారిని అంతునకు చేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ ట్రై టు అట్రాక్ట్ ద యూత్, ద స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ విత్ సాఫ్ట్ loving, tender, encouraging, affectionate words. By using such words, we will be able to attract.
0: అప్పుడు యువకులు ఈ సేవాధర్మంలో చేరడానికి కూడాను ఒక ఉత్సాహవంతాన్ని నిరూపిస్తారు.
1: Only then the youth will show enthusiasm to join this organization and come forward.
0: మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు సేవాధర్మం వారికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: Our conduct and our words, these are the criteria which determine the enthusiasm and which enthuse people to join the organization.
0: ఇందులో మరొక విషయం కూడా మీరు చక్కగా గుర్తించాలి.
1: You must also recognize another factor in this context.
0: మన సేవాదళ సభ్యులు కాని, కార్యకర్తలు కాని, లేక సమితి సభ్యులు కాని, ఇంకే విధమైనటువంటి భజన మండలి వారు కాని, మన సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి యొక్క అన్ని రంగములు ఎందుకున్నటువంటి వారు కూడాను ఇది గుర్తించవలసినటువంటి విషయము.
1: All the members of the various branches of the organization, various wings of the organization, seva samiti or seva dal, they must bear this in mind.
0: ఎందుకనగా ఆధ్యాత్మికమునకు కేవలం ఒక్క మార్గమే, ఒక్క గమ్యమే, ఒక్క భావమే అత్యవసరము.
1: ఫర్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఓన్లీ వన్ పాత్ అండ్ ఓన్లీ వన్ డెస్టినేషన్ విల్ బి దేర్.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చుకునేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మికము ముఖ్య లక్షణము.
1: ది మెయిన్ ఫీచర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు ఫైండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల కారణం.
1: ఇట్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు మిస్టేక్ వాట్ ఈజ్ వన్ టు బి మెనీ.
0: దీన్ని మీకు అనేక పర్యాయం చెప్పాను. ఏకం సత్ప్రాహుదా వదంతి, ఉన్నది ఒక్కదానిని అనేక మంది అనేక రూపములతో అనేక భావములతో భావించుకోవటం చేతని ఈ భారతదేశము ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికానికి కొంతవరకు కుంటుపరచవలసిన అవసరం ఏర్పడింది.
1: I have told on several occasions that there is a setback in the spiritual progress of India because of the ignorance, because what is one is mistaken to be several and many.
0: ఈ విషయంలో సత్యసాయి సేవాదళం వారు అనేక విధములైనటువంటి ప్రబోధ ప్రచారములు కూడాను చేయటంలో కూడాను తప్పు ఉండదు.
1: And it is but proper that the సత్యసాయి సేవాదళ goes on propagating this attitude of finding unity in diversity.
0: Anaga motta motta manam aacharinchi tadupari prachara prapodam cheyatamlo oka vidhamaina adarsham kuda yerpadutundi.
1: We set an example by our behavior, by first implementing the program and then trying to speak about the program to others.
0: Ippudu sevadanam varilo kani సమస్తలు ఎందుకు కాని సత్యసాయి అనేటువంటి ఒక విశ్వాసం చేత, ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శం చేత, ఒక విధమైనటువంటి ప్రేమ చేత దీనిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం.
1: అండ్ ది మెంబర్స్ దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ఫెయిత్ ఇన్ సత్యసాయి, బై అన్స్వర్వింగ్ ఫెయిత్ అండ్ డివోషన్ టు సత్యసాయి.
0: అయితే కొంతమంది మరి వేరు వేరు కొన్ని కొన్ని రకమైనటువంటి వ్యక్తులు మహనీయులు వచ్చినప్పుడు దీని విషయం లోపల కొంతవరకు అశ్రద్ధ చూపుతూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ ఈ విధమైనటువంటి యొక్క బంప్స్ జంప్స్ ఈ యొక్క మార్గాన్ని అవలంబించడం చేత సత్యసాయి యొక్క సంస్థల్లో ఒక విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతూ వస్తుండాలి.
1: సమ్టైమ్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ వీక్నెస్ ఎంటర్స్ దీస్ ఆర్గనైజేషన్స్ బికాస్ the leaders themselves, their minds are drawn towards other men, other god men or other great men, and therefore there are bumps and jumps in the spiritual progress.
0: Deeniki Ramakrishna Paramahamsa kudanu chakkani oka katha cheptu vachadu.
1: Ramakrishna Paramahamsa gave a beautiful story to illustrate this.
0: Oka raitu tana yokka polamulo neeti nimittamai baavini dovvadaniki prayatnam chesadu.
1: A farmer began to dig a well in his field for the sake of water.
0: Oka pradeshamulo aa baavini dovvutaku prayatninchinappudu oka 10 gajamulu poyina tattrame oka pedda raaku vachindi.
1: When he began to dig at one place, when he went up to the depth of 10 yards, there was a big rock which came as an impediment.
0: Sari, ikkada rai vachindi kada ani akkada maani vesadu maroka pradeshamlo velli tirigi aa bhavini dravadaniki prayatninchadu.
1: Because of the impediment posed by the rock, he deserted that spot and he began to dig at another spot.
0: Akkada 5 gajamulu travvetappudike pedda banda vachindi, kathinamaina banda.
1: When he began to dig there, at a depth of 5 yards itself, there was another big impediment of a rock.
0: Mari inkoka pradeshamloku vellaadu. Akkada 3 gajamulu baavini dravadaniki poodukunnadu.
1: He went to another spot and he began to dig up to a depth of 3 yards.
0: Akkada potane akkada edo marokati addam vachindi.
1: There he was confronted with another impediment.
0: మరొక ప్రదేశంలోకి వెళ్లి 2 గజములు మాత్రమే త్రవ్వాడు, సమృద్ధిగా నీరు వచ్చింది.
1: హీ వెంట్ టు అనదర్ స్పాట్ అండ్ హీ డగ్ ఓన్లీ ఫర్ ఎ డెప్త్ ఆఫ్ 2 yards అండ్ దేర్ హీ ఫౌండ్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ ఇన్ అబండెన్స్.
0: అతను ఆనందిస్తున్నాడు, 2 గజముల యొక్క లోతు లోపలనే నీరు సమృద్ధిగా చిక్కింది అని తాను ఆనందం పడుతున్నాడు.
1: హీ బిగాన్ టు రిజాయిస్ ఓవర్ ది ఫ్యాక్ట్ that he was able to get water by digging only to the depth of 2 yards.
0: కాని 2 గజముల్లో నీరు చిక్కినటువంటి ఒక ఆనందం మాత్రమే అతనికి అనేక ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించింది. కానీ ఈ భూమి ఇంతవరకు పాడు చేసుకున్నటువంటి గుంతలుగా తయారైనటువంటి ఒక ఈ నష్టాన్ని తాను గుర్తించలేదు.
1: హీ ఫెల్ట్ హ్యాపీ ఓవర్ ది ఫ్యాక్ట్ దట్ హీ కుడ్ ట్యాప్ వాటర్ ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 2 yards, బట్ హీ డిడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ది లాస్ కాస్డ్ టు ది ఫీల్డ్ బై డిగింగ్ ఎట్ సెవెరల్ ప్లేసెస్ టు ఎ డెప్త్ ఆఫ్ 10 yards.
0: అది అక్కడ 5, అక్కడ 3, ఇక్కడ 2, 20 గజాలు ఒకే దగ్గర తూగింటే ఎందుకు నీరు వచ్చిండదు?
1: ఇన్స్టెడ్ ఆఫ్ డిగింగ్ to a depth of 10 yards and 5 yards and 3 yards at different places, if he persisted in digging at one spot to a depth of 20 yards, he would certainly have got a spring of
0: water. అదే విధంగాని కొన్ని దినములు సాయిబాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, ఈ విధంగా ఒకరిపైన ఒకరు జంప్స్ బంప్స్ వేసుకుంటూ పోతుంటే మన జీవితము, మన హృదయం అనేటువంటి క్షేత్రం లోపల ఎంత గాయములు జరుగుతున్నావో, ఎంత నిరాశకు గురి అయిపోతున్నావు, ఎంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నావో, మన కాలాన్ని, మన యొక్క హృదయాన్ని ఎంత వ్యర్థం గావిస్తుంటున్నామో ఇది మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to recognize how much time is wasted, how much despair and disgust and disappointment are caused by running after this Baba and that Baba.
0: Kanukane aneka mandi sevadharma sabhyullopala kudanu kontha mandi swami nayaka deenklo praveshinchadani leka swami yokka aagna chetane nenu jarugutunnanani konni konni rakamulaitundi vichitramulu chesetappudiki mana sevadharma sabhyule varini marinta protsahaparustu aa vidhamaina margaanni anusaristu vastunnaru.
1: At some places some people claim that they are possessed by Baba and they perform several acts which are wonderful, and members, the leaders themselves, they are misled by such acts and they are giving propagation, giving publicity to such stunts.
0: Nijamuga pratyakshamainatundi swamiye neeku untundaga ee duplicate swamulu daggaranta neevu polvalsina avasaram emtundi?
1: When you have Swami himself, the genuine Swami right in front of you, why do you care for the duplicates?
0: కనుకని ఈ విధమైనటువంటి దీంట్లో కూడాను సంస్థల వారు కొన్ని రకమైనటువంటి అయోమయ స్థితి లోపల అవస్థలకు పాలవుతున్నారు.
1: Some organizations are in a state of confusion, utter confusion in some places because of this kind of behavior.
0: దీనిని గోపికలు కూడాను ఉద్ధవునికి మరొక పర్యాయం ఒక సమయమునందు ప్రశ్నిస్తూ వచ్చారు.
1: In one context, the gopis questioned Uddhava.
0: ఉద్ధవుడు వెళ్లి, గోపికలారా, మీకు యోగ సంబంధమైనటువంటి యొక్క మార్గాన్ని, సాధనను మీకు బోధిస్తాను అని పిలిచాడు.
1: ఉద్ధవ సమన్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, కమ్ లిసన్ టు మీ, ఐ విల్ ప్రీచ్ యూ స్పిరిచువాలిటీ.
0: గోపికలు కేవలము అక్షరశూన్యులుగా ఉంటున్నారు. ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ పురాణము, ఏది కూడాను తెలియనటువంటి అమాయకులుగా ఉంటున్నారు. కనుక మీకు యోగ శాస్త్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఆ యోగ శక్తి చేత సాక్షాత్తు శ్రీకృష్ణుడే సర్వాంతర్యామైనటువంటి కృష్ణుణ్ణి మీరు సర్వత్రా దర్శించుకునవచ్చును, మీ దుఃఖమును నిర్మూలన చేసుకునవచ్చును అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: ఉద్ధవ బిగాన్ టు టెల్ దెమ్ You have not studied the Vedas or the Shastras. Therefore, I shall initiate you into yoga. And I shall give you the capacity to recognize the omnipresence of the Lord Krishna.
0: అప్పుడు గోపికలు చెప్తున్నారు, ఉద్ధవ మాకు ఉన్నది ఒక్క మనసు.
1: Then the gopis said, O Uddhava, we have only one mind.
0: నీవు చెప్పినట్టుగా యోగాభ్యాసం నేర్చుకుంటకు మాకు రెండో మనసు లేదు.
1: We do not have another mind to devote to యోగాభ్యాసం.
0: ఇంకే విధమైనటువంటి యోగ శక్తిని సాధించుటగా మూడవ మనసు లేదు.
1: And to acquire other powers, we do not have the third mind.
0: మరి నాలుగో మనసు ఏమైనా ఉంటుంటే మేము సంసారం చేసి భర్తలను అత్తలను సంతోష పెట్టడానికి పూనుకుందుము. ఆ నాలుగో మనసు కూడా మాకు లేదు.
1: We do not have the fourth mind which enables us to please our husband, our mother-in-law and our members of the family.
0: కనుక మాకు అనేక మనసులే ఉంటుంటే ఒక మనసు యోగాభ్యాసానికి, ఇంకొక మనసు సంసారానికి, ఇంకొక మనసు వ్యవహారానికి, ఇంకొక మనసు ప్రాపంచిక సంబంధమైన విషయాలకు ఈ విధంగా ఉపయోగపెట్టి ఏదో ఒక మనసుతో మేము కృష్ణుని ధ్యానించుకునేటువంటి వాళ్ళం. మాకు ఉన్నది ఒకే మనసు. ఆ మనసు కూడాను కృష్ణుడికి అర్పితం గావించుకున్నాం. కనుక నీ యోగాభ్యాసము మేము అభ్యాసం చేయడానికి మాకు రెండవ మనసు లేదు. వచ్చిన దారిని పట్టుకుని వెళ్ళండి.
1: If we had manifold minds, we would have given one to yoga, another to family life, like that. But we have only one mind, and that one mind is completely given, completely surrendered to Krishna.
0: Kanuka aa yokka margamu enta chakkaneinatundi margamu. Mana okka manasto untundali, rendu moodu manasulu manam pettukokoddu. Okka manasto untunde manam inni avasthalaku guri ayipothunnam. ఇన్ని అనేక మనసులు మనం అభివృద్ధి గావించుకుంటే ఇంక ఎన్ని అవస్థలకు గురి అయిపోతామో చెప్పుటక వీలు కాదు.
1: ది బెస్ట్ పాత్ ఈజ్ సింగిల్ మైండెడ్ డివోషన్. అండ్ హ్యావింగ్ ఓన్లీ వన్ మైండ్, సమ్ టైమ్స్ వీ ల్యాండ్ అవర్ సెల్స్ ఇన్ టు మెనీ ట్రబుల్స్. ఇఫ్ వీ హ్యావ్ మెనీ ఫోల్డ్ మైండ్స్, అవర్ ట్రబుల్స్ విల్ బి ఎండ్లెస్.
0: ఒకనాడు అనంతపురం లోపల వేరే కాలేజీ లోపల స్పోర్ట్స్ అని పెట్టి దానికి స్వామిని బహుమతులు అందించమని చెప్పారు.
1: వన్స్ ఇన్ అనంతపూర్ ఆన్ వన్ అకేషన్ ఆన్ ద స్పోర్ట్స్ డే దే ఇన్వైటెడ్ స్వామి టు డిస్ట్రిబ్యూట్ ది బహుమతీస్ ఆర్ ది ప్రైజెస్.
0: అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఉన్న ఒక మతితోనే అవస్థలు పడిపోతున్నారు, ఇంకా బహుమతులు నేను ప్రసాదించడం అనేటువంటిది నేను దీంట్లో నేను పాల్గొన్నాను అన్నాను.
1: దెన్ స్వామి సేడ్, విత్ వన్ మైండ్ వీఆర్ అండర్గోయింగ్ సెవరల్ ట్రబుల్స్. If you have bahumatis, pun on the word, if you have given many minds, your troubles would be endless.
0: Kanuka manam ekamanasukulai ee ekamanasuto manam ekadhara ekaradhana chesi ekaatma swaroopudainatundi oka daivatvanni pondadaniki prayatnam cheyali kani aneka manasuluga manam marchukotaniki idi e matram kodunu manam poolukokoddu.
1: With the single minded devotion, we should adore God. God who is one, and that is the only way.
0: Yedo pichigatti pandinchalante danini dunnanakkarledu, dukku cheyanakkarledu, neeru pettanakkarledu. Kaani manchi panta pandinchalatante deeniki aneka vidhamainatundi kalupulu, dunni dukku chesi, erugulu, neeru sakalamulo daariki tagineatundi poshanalu anni kudano cheyali.
1: If we want to grow wild grass, no labor is necessary. The field need not be tilled and the no manure is necessary. It need not be watered. But when we want to rear a good crop, we must water the field, we must till the field and we must undertake all the labor
0: that is necessary. అనేకత్వాన్ని మనం ప్రయత్నం చేసుకోవడానికి ఏ విధమైన సాధనలు అవసరం లేదు.
1: Therefore, for realizing diversity, అనేకత్వ, no sadhana or no practice is necessary.
0: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవటానికి ఈయనకి అనేక ప్రయత్నములు చేయాలి.
1: Many attempts are necessary to acquire this single-pointed, single-minded vision.
0: దీనినే సాధనని, దీనినే తాపమని, దీనినే ప్రపత్తి అని అనేక విధములుగా చెప్తూ వచ్చారు.
1: This is described as sadhana or tapa or prapatti.
0: ఈ విధమైనటువంటి ఏకత్వానికి మనం పోయేటువంటి ప్రయత్నం లోపల సేవ ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
1: సేవ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ విచ్ ఎనేబుల్స్ అస్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ వన్నెస్.
0: కష్టపడేటువంటి వారకు, దిక్కులేనిటువంటి వారకు, దీనులైనటువంటి వారకు, దురవస్థల్లో ఉన్నటువంటి వారకు మనము భగవత్ సేవగా భావించి అనేక విధములుగా వారికి సేవలు చేయడానికి పూనుకోవాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు హెల్ప్ దోస్ హు ఆర్ ఇన్ ట్రబుల్, దోస్ హు ఆర్ ఇన్ డిస్ట్రెస్, దోస్ హు ఆర్ ఫర్లాన్ అండ్ హెల్ప్లెస్, అండ్ దేర్ బై వీ షుడ్ కల్టివేట్ ది యాటిట్యూడ్ ఆఫ్.
0: మన భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి మహనీయులు అనేక విధమైనటువంటి ఇలాంటి సేవా మార్గం లోపల భగవంతు యొక్క తత్వాన్ని, అనుగ్రహాన్ని అందిస్తూ పోయారు.
1: సెవెరల్ గ్రేట్ సేజెస్ అండ్ పర్సనేజెస్ ఆఫ్ ఇండియా హ్యావ్ షోన్ దిస్ ఐడియల్, ఐడియల్ ఆఫ్ సర్వీస్, ఐడియల్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్ త్రూ సర్వీస్.
0: ఏకనాథుని యొక్క కథ అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ద స్టోరీ ఆఫ్ ఏకనాథ్ ఈజ్ వెల్ నోన్.
0: కాశీకి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించి కాశీ తీర్థమును ఒక బిందెలో పోసుకుని కావిడిలో పెట్టుకుని తన శిష్యులతో వస్తున్నాడు.
1: హావింగ్ గాన్ టు బెనారస్ హీ క్యారీడ్ ది వాటర్, ద హోలీ వాటర్ ఫ్రమ్ గ్యాంజెస్ ఇన్ ఎ వెస్సల్, అండ్ క్యారీయింగ్ దట్ వెస్సల్ హీ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ద వే.
0: కాశీలో తీసుకున్నటువంటి యొక్క జలము రామేశ్వరంలో కలపటం అనేటువంటిది కొంత మన ప్రాచీన భారతీయుల సంస్కృతిలో కొంత అలవాటుగా వస్తుండది.
1: ఇట్ ఈస్ ఏ కస్టమ్ ఆనర్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ దట్ ది వాటర్ విచ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ గ్యాంజెస్ ఇట్ షుడ్ బి మెర్జ్డ్ ఇన్ రామేశ్వరం.
0: ఈ రామేశ్వరములకు తీసుకుని వెళ్లే నిమిత్తమై ఈ యొక్క కావిడిలో పెట్టుకుని శిష్యులతో బయలుదేరి వస్తుండగా మధ్య మార్గము లోపల ఈ తాపమునకు ఈ యొక్క వేడికి భరించుకొనలేక ఒక గార్ధవము చాలా నోరు తెచ్చుకుని పడి ఇంకా ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
1: వై హీ వాజ్ దస్ క్యారీయింగ్ ది వాటర్ అండ్ వైల్ ది డిసైపుల్స్ ఫాలోడ్ హిమ్ ఆన్ ద వే దే ఫౌండ్ ఏ డాంకీ విచ్ వాజ్ థర్స్టీ విచ్ వాజ్ ఇన్ అన్ అట్టర్ హెల్ప్లెస్ ఫ్లైట్.
0: ఆ దృశ్యాన్ని ఏకనాథుడు చూచాడు.
1: ఏకనాథ్ హ్యాస్ looked at that situation.
0: తక్షణమే భరించుకోలేకపోయాడు.
1: He was unable to bear the sight.
0: ఆ కావిడిలో ఉన్నటువంటి బిందెలో తీసుకుని వెళ్లి ఆ బిందెడి నీరు దాని నోటిలో పోశాడు.
1: So he immediately took the vessel and carried the water and poured the water into
0: the mouth. ఆ గార్ధము యొక్క తాపము తీరి చాలా ఉల్లాసంగా కొంచెం ప్రాణం వచ్చినట్టుగా లేచి నిల్చుకొని ఆనందంగా తన యొక్క స్వాదను పీల్చుకుంటూ ప్రయత్నించింది.
1: Then the donkey, after drinking the water, was revived and felt happy and stood up.
0: ఆ సమయమునందు వెంట ఉన్నటువంటి శిష్యులందరూ కూడాను, స్వామి, పవిత్రమైనటువంటి గంగాజలమును, కాశీ నుండి తెచ్చినటువంటి గంగాజలమును రామేశ్వరంలో కలుపుకోకుండా, రామేశ్వరునికి అభిషేకం చేయకుండా ఈ గార్ధవానికి వినియోగం చేస్తే దీని యొక్క అంతరార్థం ఏమిటి అన్నారు.
1: Then the disciples who accompanied Eknath questioned him, "Oh Swami, instead of offering the water, the holy water of Ganga, as an oblation at Rameshwara, why have you wasted it? Why have you poured it into the mouth of the donkey? What is the point here?"
0: Shishulara, idi waste kadu, durviniyogam kadu, idi sariyaina sadviniyogam.
1: Eknath replied, "No, my disciples. The holy water is not wasted. No, no. It is used in the proper way.
0: ఈ దృష్టిలో గార్ధము వలె తోస్తుంటుండాలి.
1: It may appear to be a donkey from your point of view.
0: ఆ రామేశ్వరుడే నాకు దాహిమమ్మని ఈ మధ్య మార్గంలో ఈ యొక్క గార్ధవ రూపంలో నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు.
1: In my view, I find Rameshwara himself embodied in this donkey. It looks as though he is asking me, give me water, I am thirsty.
0: Avasaramainatvanti samayamlo deenini vinyoginchukunda anavasaramainatvanti reetiga vinyoginchatame durvinyogam annadu.
1: Instead of using it in the proper way at the proper moment, if you do not use it, it is just using it in the wrong way, abusing it.
0: Avasaramainatiki kaasi jalam emiti, prayaga jalam emiti, rameshwara jalam emiti, sarvamu eka swaroopudaina bhagavantude.
1: For the Lord, there is no distinction between the water from Ganges, the water in Rameshwaram. Everything is one. All is one in the eyes of God.
0: Aithe ee vidhamaina seva tattvam lopala సర్వజీవులకు సర్వ ప్రాణులకు సహాయం చేయటం అనేటువంటిది ఇది ఈశ్వర సేవగా భావించుకునే నిమిత్తమై ఈ ఏకనాథుడు ఈ విధమైనటువంటి కథను కల్పించి లోకానికి ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొపగేట్ ద గ్రేట్ ట్రూత్ దట్ ద లార్డ్ డ్వెల్స్ ఇన్ ఆల్ అండ్ హెల్పింగ్ సచ్ క్రీచర్స్ ఇన్ డిస్ట్రెస్ పీపుల్ ఇన్ ట్రబుల్ వీఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ త్రూ ది ఐడియల్ ఆఫ్
0: మనము చెప్పటం ఈశావాస్యం ఇదం సర్వం. అన్ని జీవులు ఎందు కూడాను ఈశ్వరుడు అనేటువంటి వాడు ఉంటున్నాడని చెప్పటం మాత్రం జరుపుతున్నాము. చేసే విషయం వచ్చేటప్పటికీ ఇది గార్ధవము, ఇది లింగము, ఇది మనిషి, ఇది ఈ విధమైంది ఆ విధమైంది కొన్ని విధమైనటువంటి తారతమ్యానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: విత్ అవర్ మౌత్ వీ డిక్లేర్ దట్ ఈశ్వర ఈజ్ ఆమ్నిప్రెసెంట్ దట్ హీ ఎన్వెలప్స్ ఆల్ బట్ in action when it comes to the point of proving it we are making distinctions between
0: Tyagaraju one object and another. Chimalu brahmalu sivakeesha vadavulalu prema meera velasi unde birudu vahinchina ramanannu brovara annadu.
1: Tyagaraja has a beautiful line. He said, "O Rama, you are present in the tiny ant, in the mighty Brahma. You are present in Shiva and Keshava. O Rama, let me know your real identity."
0: కానీ చెప్పుతున్నాం, బ్రహ్మగా వచ్చి చతుర్ముఖమైనటువంటి బ్రహ్మగా వచ్చి నిలుచుకున్నప్పుడు ఆహా నా అదృష్టము అని నమస్కారం చేస్తూ తన్మయుడైపోయి తనను తాను మర్చిపోతున్నాడు.
1: When Brahma manifests himself with the four faces, the devotee looks at the manifestation and gets absorbed and lost in contemplation.
0: కానీ అదే సమయమునందు ఒక్క చిన్న చీమ వీపు పైన ఏమైనా రాలిందంటే తక్షణమే దాన్ని కొట్టి నలిపివేస్తున్నాం.
1: బట్ ఇఫ్ ఎ లిటిల్ యాంట్ బిగిన్స్ టు క్రాల్ ఆన్ ది బ్యాక్ రైట్ వి స్వాచ్ ఇట్ విత్ అవర్ పామ్.
0: ఈ యొక్క మాటకు ఈ యొక్క క్రియకు ఎంత భిన్న భేదంగా కనిపిస్తుంటుందో యోచన చేసుకోండి.
1: దెర్ ఈస్ a great divergence, a great difference between profession and practice.
0: Poni aa vishwasam undinatundi samayamlandu ninnu baadhistundadani kuchi tudichi veyachunu kaani dani telisi nalpi veyataniki prayatnam cheyanduku cheyali.
1: When you believe that God is present even in the ant, when you feel that the ant is giving you trouble, you can brush it aside, but why should you kill it?
0: అదే విధంగా క్రమక్రమేణ మన యొక్క సాధనను కొంత మార్గంగా ఒక్క పర్యాయం పోవాలంటే అది వీలు కాదు. క్రమక్రమేణ దానిని అభివృద్ధి పరచుకోవటానికి ఈ విధమైనటువంటి సులభ మార్గాలను మనం అవలంబించటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ దట్ వీ షుడ్ ఫాలో దీస్ పాత్స్ ఇన్ లిటిల్ థింగ్స్ వీ మస్ట్ లెర్న్ టు షో అండ్ వీ మస్ట్ లెర్న్ టు రియలైజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
0: పూర్వీకులు ఈ విధమైనటువంటి పవిత్ర సేవ నిమిత్తమై అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శవంత మార్గాలను నిరూపిస్తూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ సెవెరల్ మెథడ్స్ విచ్ ప్రూవ్ ద గ్రేట్ ట్రూత్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
0: పూర్వకాలం నందు స్త్రీలు వెలుపల వచ్చేటువంటి వారు కాదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ నెవర్ స్టర్డ్ అవుట్ ఆఫ్ దియర్ హోమ్స్.
0: వీరు ఇంకా ఈ విధమైనటువంటి సేవలు కానీ ఈ విధమైనటువంటి సమాజం యొక్క వృత్తులు కానీ వారు ఆచరించుటకు అవకాశం ఉండేటువంటివి కాదు.
1: దే డిడ్ నాట్ హ్యావ్ ఆపర్చునిటీస్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ అండ్ టు టేక్ పార్ట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
0: కనుక ఏదో ఒక విధంగా భూత ప్రీతి భూత సేవలు ఆచరించాలనేటువంటి ఒక సంకల్పము వారిలో గాఢంగా ఉండేటువంటివి.
1: దేర్ వాజ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ విమెన్ కన్ఫైన్ టు దేర్ హోమ్స్ to render service to creatures and to satisfy these creatures.
0: అప్పుడు వారు ఒక విధమైనటువంటి యొక్క చక్కని ఆదర్శమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: Then they adopted a very beautiful ideal manner.
0: బియ్యమును పౌడర్ గా నూకొని పిండిగా కొట్టుకొని దానిని ఇంటి ముందు అందముగాను ఆనందముగాను ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైన సేవగాను ఉండే నిమిత్తమై ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటువంటి వారు.
1: They used to powder the rice and in the courtyard of their houses, they used to decorate patterns with that powdered rice.
0: ఒకవైపున ఇది ఇంటికి అందము మంగళంగా ఉండడానికి అదొక శుభ సూచన.
1: దీస్ ప్యాటర్న్స్ బ్యూటిఫైడ్ ది కోర్ట్ యార్డ్స్ ఆఫ్ ది హౌసెస్. దట్ ఈస్ ది వన్ పర్పస్.
0: మరొక వైపున చీమలు దోమలు ఆ యొక్క బియ్యపు పిండిని తిని ఆ భూత తృప్తిని పొందేటువంటి మరొక తృప్తి.
1: ది సెకండరీ పర్పస్ ఈస్ దట్ లిటిల్ యాంట్స్ అండ్ అదర్ క్రీచర్స్ యూస్ టు కన్స్యూమ్ దీస్ టైనీ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ విచ్ ఆర్ పౌడర్డ్.
0: ఇది చీమలు మాత్రమే కాదు, కొన్ని పక్షులు కూడాను ఆ యొక్క బియ్యపు పిండిని వచ్చి ఆరగించి సంతృప్తి పడిపోయేటువంటివి.
1: నాట్ ఓన్లీ యాంట్స్ బట్ సమ్ బర్డ్స్ ఆల్సో యూస్ టు కమ్ అండ్ పెక్ ఎట్ దీస్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ అండ్ దే యూస్ టు ఫీల్ సాటిస్ఫైడ్.
0: ఉత్తర దక్షిణాయనం అనేటువంటిది ఈ యొక్క సంక్రాంతి సంక్రమణ వచ్చేటప్పటికి బజారంతా ముగ్గులు పెట్టేటువంటి వారు స్త్రీలు.
1: ఎట్ ది టైమ్ ఆఫ్ సంక్రాంతి, ఎట్ ది టైమ్ ఆఫ్ దక్షిణాయన, విమెన్ used to fill the streets with these beautiful
0: anaga dakshinayanam anaga mochamulaku ati samipamainatundi kalamunu ava oka praveshinchinattuga bhavinchukune varu.
1: They used to consider dakshinayana as the period, as the time which is very propitious, very auspicious for the attainment of
0: aa roddanta kudanu kaakulu pachulu povaralu ilanti vanta kudanu bhujinchi aa nelalanta kudanu aanandanga anubhavinchetundivi.
1: Crows, pigeons and other birds used to consume these grains of rice and they felt happy and satisfied.
0: ఇది ఈ ముగ్గులలో ఉన్నటువంటి ఒక అంతరార్థాలు.
1: This is the inner significance of these white and colored patterns.
0: కానీ ఈనాడు కూడాను మన వాళ్ళు ఆధునికమైనటువంటి స్త్రీలు ముగ్గులు వేసుకుంటున్నారు ఇంటి ముందు.
1: Today modern women also they decorate their homes with this kind of muggu
0: kani ee muggunu dento vestunnaru chunnamto vestunnaru ye pachulu kuda daggariki raavu.
1: But they are using for these patterns not the powdered rice but lime which is of no use, which is not consumed by any creature.
0: Kevalam alankaram maatrame kanipistundadi kani oka vidhamaitundi sevaga kani హృదయ తృప్తిగా కాని త్యాగ జీవితమైనటువంటి యొక్క ఇదిగా కాని అందులో ఏమాత్రము గోచరించడం లేదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్యాటర్న్ విచ్ అపియర్స్ బ్యూటిఫుల్ బట్ ఇట్ డస్ నాట్ అఫోర్డ్ ఎనీ ఆపర్చునిటీ టు సాటిస్ఫై ఎనీ బర్డ్ ఆర్ ఎనీ క్రీచర్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశము త్యాగభావం చేతను సేవభావం చేతను ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని అన్ని దేశములు కూడాను అందిస్తూ వచ్చింది.
1: From time immemorial, India has taught to the world at large the great ideals of sacrifice and service.
0: దీనిని వేదం నందు కూడాను నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, మన త్యాగమే మన సేవని అమృతత్వమైన ఆనందాన్ని అందిస్తుంది అని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: The Veda has taught in unmistakable terms that only through the avenue of service we can attain amrutatva or immortality.
0: Kana mottamota manamu japa dhyanamulu cheyutaku avakasam chikkina tappaka cheyutulo etti abhyantaramu ledu kani atti avakasam emaina erpadakundina మనము సేవయండి ఇదే జపము ఇదే ధ్యానము అని మనము కాలమును సార్థకం చేసుకోవటం అత్యవసరము.
1: ఇఫ్ వన్ హ్యాస్ టైమ్ వన్ మే అండర్టేక్ జప ఆర్ ధ్యాన, బట్ వెన్ ది ఆపర్చునిటీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇట్ ఈస్ బెటర్ టు అండర్టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఇందులో మీరు వేరుగా భావించకూడదు. 200 మంది సేవా కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రతి దినము జప ధ్యానం చేసేవారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎవ్వరు లేరు.
1: డోంట్ టేక్ ఇట్ ఎమిస్ అబౌట్ 200 పీపుల్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ దీస్ డెలిబరేషన్స్. హౌ మెనీ ఆఫ్ యూ డైలీ అండర్ టేక్ జప ఆర్ ధ్యాన?
0: ఏ యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా ఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినా ఏ కన్వీనర్ అయినా చేస్తున్నారా ఒకటి గట్టిగా మీరు చెప్పండి.
1: లెట్ ఎనీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్ కన్వీనర్ లెట్ హిమ్ టెల్ మీ వెదర్ హీఈస్ ఎవ్రీడే అండర్ టేకింగ్ జప ఆర్ ధ్యాన.
0: ఇలాంటి సమయం ముందు మనము సేవాదళ సభ్యులకు చెప్పేటువంటి అధికారం మనలో ఎక్కడ ఉంది?
1: వెన్ వీ అవర్ సెల్స్ డూ నాట్ ప్రాక్టీస్ what right do we have, what authority or sanction do we have to ask the workers?
0: Kevalam edo manaku subject okati andichinaru kada ani aa subject lo manam edo okati nootanamaina dani cheppalaneetundi oka urrutalato manam cheptunname kaani hrudayapurakanga manam cheptunnama neeku neeve sachiga untundali.
1: Because a program is chalked out, people may go on preaching the importance of japa or dhyana, but if one subjects oneself to sincere introspection, with great earnestness one should find out, are we really sincere about it?
0: Kani okaru cheppina cheppakapoyinappatikini mana seva dalamulyandu sevato paatu sadhana kudanu atyavasaram.
1: Whether one preaches it or not, along with seva in our organizations, sadhana or practice also must be
0: coexistent. Sadhana oka vidhamainatundi negative antadi.
1: Individual sadhana may be compared to the negative pole.
0: ఈ యొక్క సమస్త స్వరూపమైనటువంటి సేవ పాజిటివ్ వంటిది.
1: ది యూనివర్సల్ సర్వీస్, ది ఐడియల్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ది పాజిటివ్ పోల్.
0: ఈ పాజిటివ్ తో ఈ నెగిటివ్ కలిసినప్పుడు ఎంతైనా కొంతవరకు మనము లోక సంబంధమైనటువంటి యొక్క విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: విత్ ది కంజంక్షన్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ ది నెగటివ్ విల్ బి ఏబుల్ టు గెయిన్ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ.
0: చూడండి, అక్కడ నుంచి వైర్ అంతా వచ్చింది, ఎలక్ట్రిక్ వైర్.
1: The electric wire has been spread from that wing to this.
0: Kani akkada ekkada chusina manaku light velagatam ledu.
1: But the light is not illumined there in that corner.
0: Kani akkada kudanu current undi.
1: But the current is also present there.
0: Kani ekkada manamu bulb tagilinchamo akkada maatrame swasarupanga kanipistundadi.
1: Where we install the bulb, there only we find the illumination.
0: Aithe mana ee negative aneetti mind, ఈ మైండ్ ను ఒక పవర్ఫుల్ బల్బ్ గా మాత్రం మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: ద మైండ్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు ఎ పవర్ఫుల్ బల్బ్.
0: ఇప్పుడు ఆ వైరు, ఈ వైర్ లోపల పైన ప్లాస్టిక్ వైర్ ఉంటుండాలి, లోపల కాపర్ వైర్ ఉంటుండాలి.
1: ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్ ది కాపర్ వైర్ ఈస్ దేర్ ఇన్ సైడ్ అండ్ ది ఔటర్ కవరింగ్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్.
0: కానీ ప్లాస్టిక్ వైర్ రెండు కలిపితే ఏమాత్రము కరెంటు ప్రసరించడం లేదు.
1: But when we join one plastic wire with another, the current does not flow.
0: Kani aa plastic wire lo unnatundi yokka current oka copper wire danini cut chesi copper wire rendu connection chesthe connection avutundadi current.
1: When we join one copper wire with another copper wire, then the current begins to flow.
0: Kanuka ikkada divyattamu anetundi current prati vyakti endu untundadi.
1: The current of divinity is present in every individual.
0: మన దేహము ఒక ప్లాస్టిక్ వైర్.
1: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ది ప్లాస్టిక్ వైర్.
0: ప్లాస్టిక్ వైర్ సమావేశములు కలిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: నథింగ్ విల్ కమ్అట్ ఇఫ్ వన్ ప్లాస్టిక్ వైర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అనదర్.
0: కానీ ఈ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క మైండ్ అనేటువంటి కాపర్ వైర్ మైండ్ కనెక్షన్ చేసినప్పుడు ఈ దివ్యత్వము అనేటువంటి కరెంటు సర్వత్రా ప్రసరిస్తుంది.
1: When the mind which is like the copper wire inside the plastic wire, when this mind comes into contact with another mind, then the real current is generated.
0: Kanuka manam ee naadu itharulto ye vidhanga kalapalante mottamoti copper wire tho paatu ee plastic wire kuda velutundi.
1: In the beginning, along with the copper wire, the plastic cover also may go.
0: Kanuka ee plastic wire paina kalapadutundi ee current nu prasarimpajeseetuvanti oka shakti lokala kanipistundi. అదే మనసు.
1: ది ప్లాస్టిక్ వైర్ ఈజ్ ఎక్స్టర్నల్, వేర్ యాజ్ ది కాపర్ వైర్ ఈజ్ వితిన్.
0: దేహంతో మనం సేవ చేస్తూ ఈ మానసిక సంబంధమైనటువంటి ప్రీతితో వారిని చేరడానికి ప్రయత్నించాలి.
1: దస్ విత్ ది బాడీ వీ సర్వ్ అండ్ విత్ ద మైండ్ వీ షుడ్ ట్రై టు అప్రోచ్ అండ్ వీ షుడ్ ట్రై టు గెయిన్ ది లవ్ ఆఫ్ అదర్స్.
0: కనుక ఈనాడు మనము ప్లాస్టిక్ వైర్ దేహంతో మనం ధ్యానంలో కూర్చుంటున్నాము.
1: Today, with the body which is like the plastic wire, we sit in dhyana.
0: Kani otti deham matram kurchunnanta matram unna prayojanam ledu, ee manasu daniki connection cheyali.
1: It is not enough if the body sits in dhyana, it is the manas that must come into play.
0: Ee manasunaku konni vidhamainatundi taribidulu manam chestu raavali.
1: Certain types of training are necessary for the mind.
0: Deeniki oka chinna katha cheppina deergha prasangani viramistanu.
1: With a little illustration for this, I shall conclude the discourse.
0: Oka gruhasthudu srimantudainatundi vaadu jeevisthundeetundi vaadu.
1: There was a householder who was a rich and prosperous man.
0: Athaniki oka vidhamainatundi daya premalu mendu.
1: His heart was full of tenderness and love for others.
0: Oka naadu taanu bhujinche samayam lopala oka kukka tana inti daggariki vachindi aakalito.
1: One day while he was having his food, a dog came near the place.
0: Akalito baada padeetunte sunakamnu chusi loparaki velli kontha annam techi vesadu.
1: When he looked at the hungry dog, He felt pity. He brought some rice and gave it to the dog.
0: Sari, anaatato teeripoyindi. Rendu dinam tirigi aa kukka daanintike vachindi.
1: That day the dog went away, but the next day also the dog came.
0: Sari, ee vidhanga dinnamu kukka raavatamu yajamanudu annam pettatamu ee vidhanga konni samvatsaramlu jarigindi. Rendu moodu samvatsaramlu.
1: It went on like this, the dog coming and the master of the house feeding the dog with food. This went on for years.
0: ఈ విధంగా రావటం చేత ఇతనికి కొన్ని దినముల అయిన తర్వాత చాలా విసుగు పుట్టింది.
1: హీ గాట్ ఫెడ్ అప్ విత్ ది డాగ్ బికాస్ ఇట్ పర్సిస్టెడ్ ఇన్ కమింగ్ అండ్ హీ గాట్ వెక్స్డ్ విత్ ఇట్.
0: దీనిని ఏ రీతిగా తరం కొట్టడం,
1: హౌ టు గెట్ రీడ్ అఫ్ ఇట్.
0: ఇది ఎంత కొట్టినా ఎంత దీని చేసినా కానీ అది పోవటం లేదు.
1: దో హీ యూస్ టు బీట్ ఇట్ స్టిల్ ద డాగ్ డిడ్ నాట్ గో అవే.
0: అది వెనుకకు పోవాలంటే ఏమి చెయ్యాలి?
1: వాట్ షుడ్ వీ డూ టు డ్రైవ్ అవే ది డాగ్?
0: అది మన ఇంటికి రావడానికి ఏ యొక్క ప్రాక్టీస్ మనం చేసి దానిని రప్పించుకున్నామో ఆ ప్రాక్టీస్ లోనే కొంత మార్పు చేస్తే తిరిగి అది మన ఇంటికి రాకుండా పోతుంది.
1: ఇఫ్ వీ ఆల్టర్ ది ప్రాక్టీస్ విచ్ బ్రాట్ ది డాగ్ టు అవర్ డోర్, ఇఫ్ వీ అమెండ్ ఇట్, ఇఫ్ వీ చేంజ్ ఇట్, దెన్ ది డాగ్ వుడ్ గో అవే.
0: నీవు కొన్ని సంవత్సరంలో అన్నం పెట్టడం వల్ల ఆ కుక్క మన దగ్గరికి వస్తూ ఉంటుండాలి. నీవు కొన్ని దినములు అన్నం పెట్టుకోకుండా పోతే ఆ కుక్క మన ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
1: బికాస్ you have been giving food for the dog continues to come. If you stop giving it food, the dog would stop coming.
0: Adhe vidhamgane aneka janma janmala nundi kudanu mana yokka aatma anetunte yajamanu intiki ee yokka vishesha sambandhamainatunte vyamoham anetunte yokka aakalito ee mind anetunte dog mana intiki praveshistu vastundadi.
1: The mind which is comparable to the dog has been coming to the house because of the worldly tendencies that it has acquired from births.
0: Aa yokka dog ku aa manasu anekunti dog ku manam ee vishayavasanalu andistu chakkaga alavadu chestunnam.
1: We have been feeding that hungry dog, namely the mind, with the worldly tendencies, the vishayavasanas.
0: Kanuka adi manamannu vadali petti polekunda untundali.
1: Therefore it is not in a position to leave us.
0: నీవు సామాన్యంగా బజార్లో తిరిగే సమయంలో కానీ సామాన్యంగా వేరే పనులు చేసుకునేటప్పుడు కానీ ఈ మనసు కొంతవరకు క్వైట్ గా ఉంటుంటారు.
1: వెన్ యు గో అబౌట్ ఇన్ ది మార్కెట్ ఆర్ వెన్ యు అటెండ్ టు యువర్ డ్యూటీస్ దెన్ ది మైండ్ మే బి క్వైట్.
0: కానీ జ్ఞానంలో కూర్చుందామా అని కూర్చునేటప్పటికీ దీనికి ఎక్కడ లేని పని అంతా చిక్కుతుంది, అనవసరంగా అన్ని వైపులా పరిగెత్తుంది.
1: బట్ వెన్ యు సిట్ in a mood of dhyana, then the mind becomes extra active and tries to go this way.
0: Karuku ee naati dhyanam kante kevalam samanyamaina parulu chesukoti oka pedda dhyananga yochinchavachchu.
1: Instead of undertaking this kind of dhyana with a wavering mind, it is better to undertake other types of work.
0: Kanuka deenito matram nirutsahapadanakkarledu.
1: You need not get discouraged on this score.
0: Kanuka ee vidhamaitundi vishayavasanalu andinchi ఈ మనసు ఈ విధమైనటువంటి చాంచల్యానికి పూనుకోవటం చేత కొంతకాలము ఈ విషయవాసనలు అందించకుండా దీని ప్రశాంతమైనటువంటి ఆత్మతత్వంలో ప్రవేశింపచేయటానికి కొన్ని విరుద్ధమైన సాధనలు మనం చేయాలి.
1: ది మైండ్ బికమ్స్ ఫికిల్ బికాస్ వీ ఫీడ్ ఇట్ విత్ వరల్డ్లీ టెండెన్సీస్, బట్ ఇఫ్ వీ అండర్టేక్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొటీన్ దెన్ ది మైండ్ విల్ గెట్ స్ట్రెంగ్తెన్డ్.
0: ఇది ఏ విధమైనటువంటి రీతిగా మనం చేయాలి?
1: What is the method we should adopt?
0: Anaga manasulaku teerikaleni pani manam andinchinappudu ee manasu yokka baadha manaku ematram undakunda pothundi.
1: When we give a work which keeps the mind ever busy, then the mind doesn't trouble us.
0: Kontha mandi meeru chusi untaru kotulu pattetunte vaadu aa kotiki eppudu kudunu ekkatam digatam ee chanchalattam daniki swabhavam.
1: Sometimes people catch hold of monkeys. And it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree.
0: ఊరికి ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోతి చేష్టలంతా చూడండి ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది.
1: If we keep the monkey at one place, it goes on performing monkey tricks.
0: అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది ఒక కర్రను పెట్టేది ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వాడికి ఒక బిచ్చ చేరుతుంటది.
1: Therefore this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh Timanna, oh monkey, go up the stick and go down the stick."
0: Adhe vidhamgane ee yokka mind oka mad monkey.
1: In the same manner the mind is a mad monkey.
0: ఈ మంకీని కొంతవరకు కొంత పని తీవ్రమైన పని దానికి అందించాలి.
1: Therefore, this monkey must be entrusted with an absorbing work.
0: మొట్టమొదటి మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు.
1: If we sit in dhyana as the first step, then the monkey will not be within our control.
0: కనుక మొట్టమొదటి మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
1: సో వీ మస్ట్ సిట్ ఇన్ ధ్యాన అండ్ వీ మస్ట్ గివ్ ద డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మంకీ, నేమ్లీ ది మైండ్.
0: ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం సోహం సోహం అనేటువంటి దీన్ని పోయేటువంటి వచ్చేటువంటి వాచ్మ్యాన్ పనిపెట్టేటప్పటికీ ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది.
1: If we entrust the duty of a watchman to the mind, the monkey, namely the mind.
0: ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల

0: లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది.
1: ఇఫ్ వి ఎంట్రస్ట్ ది డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మెన్ టు ది మైండ్ అండ్ దిస్ మంకీ సిట్స్ దేర్ ఎట్ ది టిప్ ఆఫ్ ది నోస్ అండ్ గోస్ ఆన్ వాచింగ్ ద బ్రెత్ దట్ గోస్ ఇన్ ఇస్ సో అండ్ ది బ్రెత్ దట్ కమ్స్ అవుట్ ఇస్ హమ్ దిస్ ప్రాసెస్ గోస్ ఆన్ సో హమ్ అండ్ ది మంకీ ఈజ్ కెప్ట్ బిజీ వాచింగ్ దిస్ కమింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్.
0: ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో.
1: ఆఫ్టర్ 5 మినిట్స్ ఆఫ్టర్ కీపింగ్ ది మైండ్ బిజీ ఫర్ 5 మినిట్స్ లైక్ దిస్ హ్యావ్ ఎ పిక్చర్ విచ్ ఇస్ డియర్ టు యువర్ హార్ట్
0: లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో.
1: ఆర్ హ్యావ్ ఎ ఫ్లేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ
0: ఆ జ్యోతిని నీవు కన్నులు తెరిచి చక్కగా చూడు.
1: లుక్ at that flame which your eyes wide open
0: ye yokka jyotini neevu bahirmukhamainatundi jagatlo nu chustivo danini kramakramina kannulu musukoni aa jyotini lo praveshinchinattiga image chey.
1: Imagine that flame which you have beheld with your eyes wide open. After closing the eyes you imagine that flame is kindled within you.
0: Kevalamu akkadu kudanu manasunuku oka teevramaina pani pettali.
1: There also the mind must be given a busy activity.
0: A mind aa jyotini teeskoni vachi neevu naa hrudayamlo teeskoni ra ani aa manastho aa jyotini hrudayamleki teeskoni povali.
1: We must make the mind bring that flame and deposit that flame within the recesses of our heart.
0: Akkada hruday kamalam lopala jyoti velugutunnattuga chintinchali.
1: In the lotus of the heart we must imagine that this flame is ablaze.
0: Akkadu nunchi aa jyotini sarvangamulalo prayanam cheyali ee chetulo cheyali ఈ చేతిలో చెయ్యాలి, కడుపులో చెయ్యాలి, కాళ్ళల్లో చెయ్యాలి, కన్నుల్లో చెయ్యాలి, నోటితో చెయ్యాలి, చెవులు అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం తలుపుతూ రావాలి.
1: దెన్ దిస్ ఫ్లేమ్ మస్ట్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద బాడీ త్రూ ద లింబ్స్ త్రూ ద స్టమక్ త్రూ ద ఐస్ అండ్ త్రూ ఎవ్రీ పోర్షన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ దేహం అంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి తిరిగి బయటకు తెప్పించాలి.
1: After this flame moves all over the body, then this flame must be brought out of the body.
0: Aa jyotini nee kutumbamlo unnatundi sarvulu yendu undinattuga nee bhavinchali.
1: You must imagine that flame is burning bright in all the members of your family.
0: Akkadu nunchi nee prakinti varu nee bazaarlo varu nee mitrulu ee andari yendu kudanu ee jyoti undinattuga bhavinchali.
1: Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations.
0: Ante kaadu tadupari nee shatrulu paina kuda ee jyoti untundadaniki nee nirupinchali.
1: At a later stage you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies.
0: Appudu ishavasyam idam sarvam.
1: Then everything, every object is enveloped by Ishwara.
0: Kanuka nee yokka jyoti nee kannullo poi cherinadu kanuka bad drushti undakoddu endukati tamasoma jyotirgamaya ekka jyoti untuntado akkada cheekati undadu.
1: Because the flame is burning bright in the eyes there should be no darkness.
0: Kanuka neevu chedda drushtiki neeve maatramo avakasam andinchavu.
1: Therefore you should not look at bad objects.
0: నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీల్లేదు.
1: బికాస్ ది ఫ్లేమ్ హ్యాస్ జాయిన్డ్ యువర్ ఇయర్స్ యూ షుడ్ నాట్ హియర్ ఎనీథింగ్ దట్ ఈస్ బ్యాడ్.
0: ఆ జ్యోతి నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు.
1: బికాస్ ద ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఆన్ యువర్ టంగ్ దేర్ ఇస్ నో స్కోప్ టు అట్టర్.
0: నీ పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు.
1: Because this flame is bright in your limbs, your feet should not go to bad places.
0: నీ చేతుల్లో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రము ముందంజ వేయవు చేతులు.
1: Because the flame is there in the arms, your hands do not undertake any bad work.
0: కనుక ఈ ఏక జ్యోతిని అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు సలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది.
1: సో దిస్ వన్ ఫ్లేమ్ ట్రావెల్స్ టు సెవెరల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఎనేబుల్స్ అస్ టు రియలైజ్ దట్ దిస్

0: సేమ్ రియాలిటీ ఈజ్ ఆల్ పర్వేడింగ్.
1: మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు, అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్ తో ఒక్కొక్క క్యాండిల్ తో మనం అంటిస్తూ వస్తుంటాం.
0: ఆన్ ది దీపావళి డే,
1: ఉత్తరప్రదేశ్ దివాళి,
0: ఆన్ ది దివాళి డే విచ్ వి కాల్ దీపావళి, రో ఆఫ్ ల్యాంప్స్, వీ కీప్ ఎ రో ఆఫ్ క్రిసెట్స్, అర్జన్ క్రిసెట్స్, అండ్ విత్ వన్ ఫ్లేమ్ వీ కిండిల్ ఆల్ ద ఫ్లేమ్స్.
1: కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం.
0: విత్ వన్ ఫ్లేమ్ వీ ఆర్ ఏబుల్ టు కిండిల్ మీరియడ్ ఫ్లేమ్స్.
1: అంటించిన జ్యోతి పరబ్రహ్మ జ్యోతి, అంటింపబడిన జ్యోతులు జీవన జ్యోతులు.
0: ద జ్యోతి విచ్ కిండిల్స్ ఈస్ ది పరబ్రహ్మ జ్యోతి, ది ఇటర్నల్ ఫ్లేమ్, అండ్ ది అదర్స్ విచ్ ఆర్ కిండిల్డ్ బై దట్ ఫ్లేమ్ దే ఆర్ ది జీవన
1: జ్యోతి. గంటకి అంటించిన జ్యోతి, అంటింపబడిన జ్యోతి రెండు కూడా ఒకటిగానే కనిపిస్తుంటాయి.
0: ఎట్ లాస్ట్ ద ఫ్లేమ్ దట్ కిండిల్స్ అండ్ ది ఫ్లేమ్ దట్ ఈస్ కిండిల్డ్ దే ఆర్ ఐడెంటికల్.
1: కనుకని ఈ పరబ్రహ్మ జ్యోతి జీవన జ్యోతి రెండు కూడా ఏకం కావటం చేతని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు.
0: బికాస్ దీస్ టూ ఫ్లేమ్స్ బికమ్ ఐడెంటికల్ వన్ అండ్ ది సేమ్. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ హూ నోస్ బ్రహ్మ బ్రహ్మ విత్, హీ విల్ అల్టిమేట్లీ బికమ్ బ్రహ్మ హింసెల్ఫ్.
1: కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది.
0: సో మెడిటేటింగ్ అపాన్ ద ఫ్లేమ్ ఈజ్ ది హైయెస్ట్ టైప్.
1: కారణం ఏమనగా, దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది.
0: బికాస్ దిస్ బాడీ, టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్, ఇట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్గో చేంజ్.
1: ఎట్లనగా, దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ లిటిల్ ఇలస్ట్రేషన్ టు ప్రూవ్ దిస్.
1: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాం.
0: యు కీప్ ఎ టబ్ ఆఫ్ వాటర్.
1: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ డ్రాస్ ఎ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది టబ్ ఫుల్ ఆఫ్ వాటర్, అట్ ఎ స్టేజ్ దెర్ విల్ బి నో వాటర్ ఇన్ ది టబ్.
1: ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుకు తెచ్చి పోసాము.
0: అట్ వన్ ప్లేస్ వీ హావ్ డిపాజిటెడ్ ఎ లారీ లోడ్ ఆఫ్ శాండ్.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టెడు ఈ యొక్క ఇసుకును తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుకు కూడా క్షీణించిపోతుంది.
0: If each one carries away a basket full of sand, all the sand would be exhausted.
1: Kani okkadi oka jyoti ekkadaina mantinchinamante aa jyoti nunchi laksha mandi jyotulu antinchukoni poni ee jyoti taggipothu.
0: But out of one flame one may kindle million flames, but this primordial original flame remains.
1: Kanukani ee jyotiki cheeneya punnye matya lokam visanti aneetuvanti oka dasha undadu.
0: So there is no phase of diminution or destruction for this great flame.
1: Kanuka jyotini neevu meditation lo unchukoni tadupari neekemaina aaradhana roopam neeku okka ishtam unte aa jyoti lopalni nee aaradhana aa roopanni kuda neevu sthapinchuko leka nilabettuko.
0: So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate.
1: కనుక నా ఆరాధన దైవము ఈ యొక్క జ్యోతిలోనే ఉన్నాడు, పరబ్రహ్మ జ్యోతి నుంచి అన్ని జ్యోతులు కూడా వచ్చినాయి అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది చాలా సార్థకమైనటువంటి యొక్క మెడిటేషన్.
0: ఇట్ ఈస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ టు థింక్ దట్ ది ఫార్మ్ విచ్ ఐ అడోర్ ఈజ్ ఇన్ ద జ్యోతి, ఇన్ ద ఫ్లేమ్, అండ్ దట్ ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఆల్.
1: కానీ ఈనాడు అనేక రకములైనటువంటి మెడిటేషన్లు చాలా విరివిగా పెరిగిపోతూ వచ్చినాయి.
0: అండ్ టుడే దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ దట్ ఆర్ ప్రొపగేటెడ్.
1: కానీ చెప్పుతూ ఉన్నారు, కానీ దాన్ని అనుభవించిన వారు ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ అబౌట్ ఇట్, బట్ వీ డు నాట్ కమ్ అక్రాస్ పీపుల్.
1: ఇవన్నీ కేవలము ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్ అని చెప్పవచ్చు.
0: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్.
1: ఇంత సులభంగా ఒక్క తూరి కూర్చుని తట్టడమే ట్రాన్సెండెంటల్, పైకి పోతాడు పోతాడు పోతాడు, ఎక్కడ పోతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళు తెలియకుండా పోయారా?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ that the seven rishis of old spent so many years to transcend the limitations of the body.
1: Inta sulabhanga veeru aadhyatmika tattvamlo prayeshte veeru cheppadam enti tanmayatvanga mari potaru okka konni nimishala lopala vaalku deham yokka bhranti e maatramu undadu ide meditation ani antunnaru.
0: They say that within a few minutes the body consciousness is forgotten and then they reach a stage of trance.
1: Body consciousness poyinta maatramana idi meditation avutunda?
0: Simply because body consciousness is lost, we cannot describe that state as meditation.
1: Baaga rendu bottle taageseste adi kuda body consciousness.
0: If one drinks 2 bottles of wine, then also he loses body consciousness.
1: Idi kuda oka meditation ena?
0: Is it a type of meditation?
1: Kaani adi kaadu. Body consciousness povali, atma consciousness, super consciousness raavali.
0: So meditation must first of all make us forget the body consciousness, and it must also enable us to experience the super consciousness.
1: ee western country vallu ee material life lopala vaadantha kaali dip oka depression kaavatam cheta ee body consciousness povadaniki deenini aneka rakalaga upayog pettukuntu pracharam chestu vacharu.
0: People in the west, because of the frustration and depression they feel in their lives, they are propagating this type of meditation which grants them the forgetting of the body consciousness.
1: Kani bharatiya sanskruti yandu idi dini dhyanam ani cheppadaniki veelu kaadu endukanaga mana dhyanam ante kontha mandi concentration antunnaru.
0: But according to Indian tradition this cannot be called dhyana, but some people describe dhyana as meditation.
1: This is concentration ante ippudu nenu oka paper pattukunnanu.
0: I am holding a paper in my hand.
1: Ikkada nenu oka paper lo vishayam unnatundi chadutunnanu.
0: I am reading what is there on the paper.
1: District Sevadhal conference ani pettukunnamu.
0: There I find the words district Sevadhal conference.
1: Ee Sevadhal conference ani chadavadaniki naa kannulu akkada concentrate cheyali.
0: In order to read what is printed on the paper, my eyes must be focused at the letter.
1: Ee cheyi ikkada dinini pattukovali,
0: and I must hold the paper in my hand.
1: Manasu yochinchali,
0: and I must think with my mind.
1: Buddhi vicharinchali,
0: and the intelligence must inquire.
1: Buddhi, manasu, cheyi, kannulu ivanni kuda nu okka concentrate cheyinappudu dinini chadavadaniki veelavutundi.
0: Intelligence, mind, hand and the eyes, they must all work in conjunction. Only then it is possible to
1: anaga below sense indriyamulu yokka sammilatame ee yokka chadavadaniki veel avutundi.
0: So only with the coordination of all the senses it is possible for us to read.
1: Kabatti ee reading kanta kudano oka concentration undali.
0: Therefore concentration is necessary for reading.
1: Writing ku oka concentration undali.
0: Another type of concentration is necessary for writing.
1: Walking ku concentration undali.
0: Another type of concentration is necessary for walking.
1: Plate lopala pettinatundi padarthamu idi appalama idi bajja idi lekapothe chapati idi putina idi potato ani ee concentration lekapothe tinadaniki veelu kaadu.
0: It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appalam or whether this item is a sweet.
1: Oka driving cheyalanante chakkaga concentration undali.
0: To drive a motor car concentration is essential.
1: Kanuka ee concentration anetundidi below sense daily life lo idi natural easy ga untundali.
0: This concentration becomes a routine. It is a daily habit.
1: ఈ కాన్సన్ట్రేషన్ మనం డెవలప్ చేసుకునే నిమిత్తమై పెద్ద ధ్యానం ఎందుకు మనకు చేయాలి?
0: ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ కాన్సన్ట్రేషన్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు అండర్టేక్ ధ్యాన.
1: కనుక కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ధ్యానం కాదు.
0: దేర్ఫోర్ కాన్సన్ట్రేషన్ కెనాట్ బి ఈక్వేటెడ్ టు ధ్యాన.
1: కాన్సన్ట్రేషన్ బిలో సెన్స్.
0: Concentration is below sense.
1: Meditation beyond sense.
0: Meditation is beyond sense.
1: ఈ బియాండ్ సెన్స్ కు మనము ఈ యొక్క బిలో సెన్స్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
0: We must travel, undertake the journey from below sense to what is beyond sense.
1: ee below sense anetundi dantlo start ayipoyi kramakramena prarambhinchukunnappudu akkada ee concentration nunchi contemplation ni oka border vastundi.
2: So when we set out from what is below sense, through concentration, we reach the stage of contemplation.
1: ఈ కాంటెంప్లేషన్ అనే క్లాస్ ను మనం హద్దును దాటినప్పటికీ మెడిటేషన్ వస్తుంది.
2: అండ్ వెన్ వీ క్రాస్ ది లిమిట్స్ ఆఫ్ కాంటెంప్లేషన్ వీ రీచ్ ది ఏరియా.
1: కనుక కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే, ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
2: సో దేర్ ఆర్ త్రీ స్టేజెస్, కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. కాన్సన్ట్రేషన్ మే బి కంపేర్ టు the one you think you are,
1: the one others think you are. Contemplation,
2: contemplation is the one others think you are.
1: Inka meditation antundi the one you really are.
2: And meditation enables us to recognize the one you really are.
1: Kanuka you are not one person,
2: therefore you are not one person.
1: Kanuka ee moodinti sthayi lopala manamu ee prayanam cheyali. Kanukane dehamuto indri nigraham kavali, మనస్తో ఆత్మాభివృద్ధి చెందాలి, ఆత్మతో సోల్తో ఆత్మానందాన్ని అనుభవించాలి.
2: సో వీ మస్ట్ క్యారీ ఆన్ అవర్ జర్నీ ఆన్ దీస్ త్రీ ప్లేన్స్. ఆన్ ది బాడీ ప్లేన్ వీ మస్ట్ కల్టివేట్ కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్, అండ్ ఆన్ ది మెంటల్ ప్లేన్ వీ మస్ట్ క్యారీ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ వీ మస్ట్ అటైన్ ది హయ్యర్ ఆల్టి.
1: కనుకనే ఈనాడు సేవాదాల సభ్యులందరూ కూడాను వాక్ ఈజ్ వర్షిప్. కనుక మొట్టమొదట దేహంతో వర్క్ చేయాలి, మనస్తో వర్షిప్ చేయాలి, హృదయంతో విజ్ఞానం లో చేరిపోవాలి.
2: సో సేవాదళ వర్కర్స్ మస్ట్ కల్టివేట్ దీస్ త్రీ ఐడియల్స్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
1: ఈ విధంగా దేహంతో పనిచేస్తూ, మనస్తో భగవత్ చింతన చేస్తూ, హృదయంతో ఆనందాన్ని లీనం కావాలి.
2: వర్కింగ్ విత్ ద బాడీ అండ్ వర్షిపింగ్ గాడ్ వీ మస్ట్ అటైన్ ద స్టేట్ ఆఫ్ ఆనందం.
1: అయితే వర్క్ చేయకుండా వర్షిప్ అనేటువంటిది మాత్రం చేరడానికి వీలు కాదు.
2: బట్ విదౌట్ వర్క్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వర్షిప్.
1: వర్క్ ఒక ఫ్లవర్ వంటి,
2: వర్క్ ఈస్ కంపేరబుల్ టు ఏ ఫ్లవర్.
1: ఈ ఫ్లవర్ ను మనం డెవలప్ చేసుకుంటూ, ప్రొటెక్షన్ చేసుకుంటూ గిన పోతే క్రమక్రమేణా ఆ ఫ్లవర్ లో ఉన్నటువంటి రేఖలు రాలిపోయి క్రమక్రమేణా ఒక పిండే అనేటువంటి ఒక ఇదిగా తయారవుతుంది.
2: బై డెవలపింగ్ దిస్
1: కాయగా తయారవుతుంది.
2: బై డెవలపింగ్ దిస్ ఫ్లవర్ in course of time the petals drop off and the tender fruit develops.
1: ee fruit nu kuda nu manam abhivruddhi chestunte pothe ade oka vidhamaitundi pedda phalam ga tayar avutundi, kaayine phalam ga avutundi.
2: So this tender unripe fruit in course of time becomes mellowed into a juicy fruit.
1: ikkada flower, kaayi, phalamu ee moodu kuda nu flower lekunda kaayi kaaledu, kaayi lekunda pandu kaadu.
2: So without the flower you do not have the tender fruit, and without the tender fruit we do not have the mellowed fruit.
1: Kanukane work flower,
2: therefore work is the flower,
1: worship kai,
2: worship is the fruit,
1: wisdom is fruit,
2: wisdom is the mellowed ultimate fruit.
1: Kanuk ee moodinti sthayi nunchi kudano manamu moodu sevalu manam chestu raavali.
2: From the three planes we must carry on the three avenues of activity:
1: samaja seva,
2: social service,
1: vyaktigata sadhana,
2: individual practice,
1: vishya prema,
2: universal love.
1: ee moodinti dwara mana satya sai samasthalnu chaala viriviga penchukuntu povali.
2: Through these three avenues the satya sai organizations must be expanded.
1: దీనిని ఇంకొక ఎగ్జాంపుల్ గా మీరు చెప్తాను. కారణం ఏమనగా అక్కడికి వెళ్లి మీ సేవాదళం వారికి ఈ విధమైనటువంటి ఆదర్శాలంతా చెప్తే మరింత ఉత్సాహంగా వారి కార్యంలో పాల్గొనడానికి వీలవుతుంది.
2: ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ బికాస్ వెన్ యూ గో బ్యాక్ యూ మస్ట్ బి ఏబుల్ టు ఇన్ఫ్యూజ్ ఇంట్రెస్ట్.
1: ఈ వర్క్, వర్షిప్, విజ్డమ్ ఈ మూడు కూడాను ఒకే గమ్యాన్ని చేరుస్తుంది.
2: దీస్ త్రీ, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, దీస్ త్రీ హ్యావ్ ఓన్లీ వన్ డెస్టినేషన్.
1: గోల్ ఇస్
2: వన్ గోల్.
1: ఎట్టండంటే ఇప్పుడు మనము చాలా మంది ప్రయాణం అయిపోతుంటున్నాము.
2: సెవెరల్ ఆఫ్ అస్ అండర్టేక్ ఎ జర్నీ,
1: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాము.
2: వీఆర్ ట్రావెలింగ్ బై అన్ ఆర్డినరీ ట్రైన్.
1: దీనిలో ఏమైపోతుందంటే ఈ ట్రైన్ ఒక్క స్టేషన్ పోతుంది, అక్కడ నిలిచిపోతుంది, అక్కడ నుంచి మరి ఇంకొక ట్రైన్ కోసం మనం క్యాచ్ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి.
2: దిస్ ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్స్ అప్ టు ఎ స్టేషన్ అండ్ దేర్ ఇట్ స్టాప్స్ and then we must catch another train.
1: అక్కడ కొంత శ్రమ పొందాల్సి వస్తుంది.
2: And we will be put to some trouble there.
1: కనుక ఈ ఆర్డినరీ ట్రైన్ లోపల కొన్ని విధమైనటువంటి కాలము అధికంగా గడిచిపోవటము, కొన్ని శ్రమలకు గురి కావటము జరుగుతుంటది.
2: When we travel by ordinary train, there will be a loss of time and there will be other types of.
1: కానీ ఆర్డినరీ ట్రైన్ కూడాను అన్ని స్టేషన్లు సమానమైన స్టేషన్లోనే పోతుంటది.
2: And this ordinary train stops at all stations equally.
1: ఈ ఆర్డినరీ ట్రైన్ కును తర్వాత ఈ ట్రైన్ లోపల త్రూ క్యారేజ్ ఒకటి తగిలిస్తారు.
2: ఇన్ ది ఆర్డినరీ ట్రైన్ సమ్టైమ్స్ దేర్ విల్ బి ఎ త్రూ క్యారేజ్.
1: ఈ త్రూ క్యారేజ్ తగిలించడం వల్ల స్టేషన్ లో ఆ ట్రైన్ నిలిచిపోయినా మనం కూర్చున్న క్యారేజ్ మరి ఇంకొక ట్రైన్ కు తగిలిస్తుంది.
2: సో దిస్ త్రూ క్యారేజ్ విల్ బి అటాచ్ టు అనదర్ ట్రైన్, దేర్ఫోర్ వీ నీడ్ నాట్ గెట్ డౌన్ ఫ్రమ్ ది త్రూ క్యారేజ్.
1: మూడవది త్రూ ట్రైన్ ఉంటుంటది.
2: అండ్ ది థర్డ్ ఈస్ ఏ ట్రైన్ విచ్ రన్స్ త్రూ.
1: ఇతరులను ఉద్ధరించాలనుకున్నప్పుడు, ఇతరులకు సహాయం కావాలనుకున్నప్పుడు, ఇతరుల యొక్క దుఃఖము ఒక నివారణ చేయాలనుకున్నప్పుడు కొంతవరకు మనం కర్మ మార్గంలోనే ప్రవేశించాలి.
2: ఇన్ ఆర్డర్ టు ఎలివియేట్ ది సఫరింగ్ అండ్ ది డిస్ట్రెస్ ఆఫ్ అదర్స్, ఇన్ ఆర్డర్ టు కంఫర్ట్ అదర్స్, వీ మస్ట్ అండర్టేక్ దిస్ కర్మ మార్గ.
1: ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గాన్ని మనం పట్టాలనుకున్నా, ఒక విధమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములను మనం కొంతవరకు పట్టి సాధించాలనుకున్నా, వారి మార్గంలో కొంతవరకు మనం వెళ్లవలసి వస్తుంది.
2: ఇన్ ఆర్డర్ టు అరెస్ట్ టెండెన్సీస్ విచ్ ఆర్ అన్ఫెయిర్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ఇంజస్టిస్, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ పాత్.
1: ఎట్లనగా మన ఇంటిలో దొంగలు పడ్డారు రాత్రి.
2: సపోజ్ ద థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ది హౌస్ ఎట్ నైట్.
1: మనం కనుక్కున్నాం,
2: వీ ఆర్ అవేక్.
1: కనుక్కున్న తక్షణమే దొంగలు ఏదో ముండ్ల రోడ్ లోపల పరిగెత్తిపోతున్నారు.
2: అండ్ యాజ్ సూన్ యాజ్ వీ ఆర్ అవేక్ ది రాబర్స్ ట్రై టు రన్ అవే టు థార్నీ బుషెస్.
1: అయితే వాడు ఈ ముండ రోడ్ లో పోతున్నాడు కదా అని మనం తార్ రోడ్ లో కారు వేసుకుని పోదాం వాడిని పట్టడానికి అయితే వాడు చిక్కడు.
2: ఇఫ్ వీ గో అలాంగ్ ది తార్ రోడ్ ఆర్ ది టాప్ రోడ్ ఇన్ అవర్ కార్, వీ కెనాట్ క్యాచ్ ది థీఫ్. ది థీఫ్ హూ రన్స్ అవే,
1: ఆ థీఫ్ ను పట్టాలనుకున్నప్పుడు థీఫ్ పోయిన మార్గంలోనే మనం పరిగెత్తాలి.
2: ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ది థీఫ్ we must pursue the path which the thief had followed.
1: Adhe vidhamgane kashtajeevulnu manam uddharinchalanukunnappudu manam kashtamlone digali.
2: So when we want to help people who are in distress, we must also be prepared to undergo that distress.
1: Kanuka motta motta manamu work, ee work margamlo manam praveshinchi aa work dwara manamu pavitram gaavinchali.
2: Therefore we must first enter the field of work, and through that work we must attain.
1: ఈనాడు లోకములో దుష్కర్మలు మనం దూరం చేయాలనుకున్నప్పుడు మనము ఆ కర్మల ద్వారానే మనం ఆ కర్మలను దూరం చేయాలి.
2: When we want to put an end to evil practices, only through such path we can set them right.
1: కాలిలో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళుతోనే తీయడానికి ప్రయత్నం చేయాలి.
2: If a thorn runs through the foot only with a sharp needle which is like a thorn,
1: mana battakainaatvanti mattini manam pogottukovalante tirigi mattitone kadagali.
2: The dirt on the cloth must be removed with dirt.
1: Deenine purukalamu chavudu ani cheppetunte varu.
2: It was
1: ఈనాడు సోపులు, సన్లైట్ సోపులు, ఇంకా సోపులు కావాల్సినవి వచ్చినాయి. కానీ పూర్వం మట్టితోనే మన యొక్క వస్త్రముల యొక్క దీని మట్టిని పోగొట్టడానికి ప్రయత్నించేటువంటి వారు.
2: In ancient times they used to make use of what is a material called chaudu, which is derived from
1: salty,
2: the soil.
1: Salty
2: soil. And with this soil they used to purify the cloth by removing the taint on the cloth.
1: కరెక్ట్. అదే విధంగానే వజ్రాన్ని కోయాలనుకున్నప్పుడు వజ్రంతోనే దాన్ని వజ్రాన్ని కొయ్యాలి.
2: If you want to cut a diamond, you can cut it with another diamond.
1: అదే విధంగానే కర్మను కర్మతోనే మనం సాధించాలి.
2: Therefore we must, through karma we must attain karma.
1: కనుక సేవాదనము వారికి అందరికీ ఈ కర్మ మార్గము చాలా పవిత్రమైనటువంటి మార్గము, ఇది ఆదర్శవంతమైనటువంటి మార్గము.
2: సో ఫర్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ్, దిస్ మార్గ ఆఫ్ కర్మ, దిస్ పాత్ ఆఫ్ కర్మ ఈజ్ ది మోస్ట్ సీక్రెట్ అండ్ మోస్ట్ అర్జెంట్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ గడిచిపోయినటువంటి యొక్క సమావేశముల కంటే కూడాను ఈ సమావేశాన్ని మరింత పవిత్రమైన ఒక సార్థకమైనటువంటి యొక్క సమావేశంగా మీరు భావించి, ఈ సమావేశం నుంచి నైనా కూడాను మీరు మా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి కొన్ని నిర్ణయాలను
3: ఆచరణలో పెట్టటము, పెట్టించటము, చేయటము, చేయించటం కూడా నువ్వు జరిపించి మన సంస్థల యొక్క అభివృద్ధిని విరివిగా పెంచి దేశానికి సరి అయినటువంటి యొక్క నాయకులుగా ఆదర్శంగా నిరూపిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: పవిత్రాత్మ స్వరూప, ఐ బ్రింగ్ మై డిస్కోర్స్ టు క్లోజ్ దట్ యు విల్ రిగార్డ్ దిస్ కాన్ఫరెన్స్ యాజ్ సంథింగ్ డిఫరెంట్, యాజ్ మోర్ సేక్రెడ్, మోర్ సిగ్నిఫికెంట్, అండ్ యు మేక్ ఏ రిజల్యూషన్ దట్ యు షుడ్ ఇంప్లిమెంట్ ఆల్ ది కంక్లూజన్స్ దట్ యు హ్యావ్ అరైవ్డ్ ఎట్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ దేర్ బై expand the organization, and in that hope and with blessing I conclude this course.
4: That was an eye-opener discourse delivered by Bhagwan Baba during the Central District Sevadal Conveners Training Camp held in Brindavan on the 25th of May 1979. In this discourse, Bhagwan urged the participants to have faith only in one name and one form. He also explained the importance and role of being a Sevadal in the Satya Sai organizations, and then went on to explain about the best way of doing meditation and the right royal path one should tread during one's life sojourn. Thank you and Sai Ram.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this excerpt, Swami says that everything and anything undertaken should be full of love. Love should be the undercurrent of every aspect of life. Let's listen to him explaining this. This divine droplet is taken from the discourse delivered by Bhagavan on 21st
2: November 1988. For love, there is no question of power.
3: All our discipline must be associated and based upon love.
2: Mana samasthala yokka paddhatula neekudunu military force ga untundakoddu.
3: All sources ga untali. All the practices in our organization should not be like military force, but they must be full of love.
2: Premato maatadali.
3: We should speak with love.
2: Doshamulu emaina unte prematone cheppali.
3: If there are mistakes, they should be pointed out with love.
2: Annindi endukunu prematattvane manu avritti pachukovali.
3: Fill with love every aspect of our life.
2: Puraskarinchukoni start the day with love. Spend the day with love. Fill the day with love. End the day with love. This is the way to God annaru. Kanaka manamu anni vidharapudunu prematone jeevinchali.
3: It is in this context we have said start the day with love, fill the day with love, spend the day with love, end the day with love, and that is the way.
2: Okay, premaniye daivamu.
3: Love is God.
2: Daivame sarvatra unnadi.
3: God is all pervasive.
2: Meerandarukunna prema swaroopule.
3: We are all very embodiment of
2: prema. Premato jeevinchandi.
3: Live with love.
2: Prematoni sevinchandi.
3: Serve with love.
2: ప్రేమతోని ఆనందించండి.
3: ఎంజాయ్ విత్ లవ్.
2: ఈ ప్రేమలోనే లీనం కాండి.
3: అండ్ మర్జ్ ఇన్ టు లవ్.
2: ఇది నిజమైన సేవ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
3: దిస్ ఈజ్ ది వెరీ బేసిక్ డ్యూటీ ఆఫ్ సర్వీస్.
2: ఇంకా మా ఏ విధమైన యొక్క విషయంతో కూడా సంబంధం లేకుండా సత్యసాయి సమస్త అంతకుడు ప్రేమ ప్రేమ ప్రేమ అందరికీ హృదయానికి హృదయము ప్రేమకు ప్రేమను అందించుకుంటూ సమస్యలు అభివృద్ధి పరచాలి కానీ ధనముతో కానీ ఇంకే విధమైన అధికారంతో కానీ మన సమస్యలు ఏమాత్రం కూడా అవకాశం ఉండరాదు.
3: Do not give room for either money or power in our organization. There must be love everywhere. There must be relationship based upon heart-to-heart relationship and full of love everywhere and in every area.
2: Naaku mandiralu akkarledu.
3: I don't need temple.
2: Alayalu akkarledu.
3: I don't need any
2: deenikodu manamu yagna yagadi kratulu kudunu manaku akkarledu.
3: I am not even interested in performing.
2: Mana karmane manaku yagnamu.
3: Our own work is
2: mana sevane manaku kratuvu.
3: Our own service is
2: కర్మ. ఈ యజ్ఞయాగాదుల పేరుతో కానీ మందిరముల పేరుతో కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీంతో పేరుతో కానీ సత్యసాయి సంస్థల లోపల ధనమును వసూలు చేసేటువంటి యొక్క ఈ దుర్గుణం ఈనాటి నుంచి మనం మానుకోవాలి.
3: రైట్ ఫ్రమ్ టుడే వీ షుడ్ గివ్ అప్ టోటలీ ఎనీ కలెక్షన్స్ ఆఫ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎదర్ కన్స్ట్రక్టింగ్ ద టెంపుల్ ఆర్ అండర్టేకింగ్.
2: నేను అనేక పర్యాలను నేను చెప్తూనే ఉంటున్నాను. ధనంతో మనం ఎట్టి సంబంధం కూడా ఉంటుండకూడదు, గుణంతో మనకు సంబంధం ఉంటుండాలి.
3: ఐ బీన్ టెలింగ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్ ఓవర్ దట్ వీ షుడ్ నాట్ హావ్ ఎనీథింగ్ టు డూ విత్ మనీ.
2: సంస్థల్లో ఉండినటువంటి యొక్క వ్యక్తులే కూడా ఈ ధనంతో ప్రయత్నం చేసి కొంతవరకు సన్ని సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుంటున్నారు.
3: But people who are occupying positions in the organization are developing some kind of
2: కొంతమంది స్వామి పేరు చెప్పుకొని స్వామి అందులో ప్రవేశించాడని స్వామి నాకేదో కొన్ని శక్తులు ఇచ్చాడని ఈ విధమైన యొక్క మార్గంలో కూడా ధనమును వసూలు చేస్తున్నారు. ఇంతకంటే ఇంకా రాక్షసులతో మరొకటి లేదు.
3: దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ క్లెయిమ్ దట్ స్వామి స్పీక్స్ త్రూ దెమ్ అండ్ స్వామి ఎంటర్స్ ఇన్ టు దెమ్ అండ్ ఇన్ దట్ నేమ్ దే ఆర్ కలెక్టింగ్ మనీ.
2: ఇంతకాలమైనది. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏ యొక్క విషయంలో కూడా నేను ఈ విషయంలో ఏమాత్రం ప్రవేశించలేదు.
3: There cannot be more demonic things than this. I have never given, I have never told anyone.
2: Kani Sai peru upayoga petti ee vidhamainatundi yokka pedamargamlo pattistu Sai ki oka vidhamainatundi yokka chetta peru cheppistunnaru.
3: Making use of Swami's name, going in the crooked path, they are getting a bad name even for Swami.
2: Idi kevalam oka vyapara ranga దీని రూపొందింప చేస్తున్నారు.
3: ఆర్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ ఎ ఫీల్డ్ ఆఫ్ బిజినెస్.
2: నిజమే, ఇది వ్యాపారమే.
3: దిస్ ఈజ్ అఫ్ కోర్స్
2: ఏది వ్యాపారం? ప్రేమ ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారం.
3: టైప్ ఆఫ్ బిజినెస్ షుడ్ యూ క్యారీ ఆన్? గివ్ లవ్ అండ్ రిసీవ్ లవ్.
2: కానీ సంస్థల్లో ఉండేటువంటి యొక్క వ్యక్తిని కూడా ఇలాంటి ధనమును పోగు చేసేటువంటి విషయం లోపల ప్రవేశించి వారిని వీరిని అనేక రకములుగా అభివృద్ధి పరచుకుని ఎంత చెప్పినప్పటికీ డబ్బులు వసూలు చేస్తూనే ఉంటున్నారు.
3: హౌ ఎవర్ మచ్ ఐ మే టెల్ Still there are people who are collecting money in the name of this particular work or that particular work in the organization.
2: Kanuka evarikaina ivvatam kani ippinchukovatam kani rendu kuda jaragakoodu.
3: There should not be any question of either giving money
2: or giving. Daritrulu kaadu kavalsinta varu srimantulu kuda untunnaru. అలాంటి సేవలు చేయాలనుకుంటే శ్రీమంతులు కొంచెం ముందుకు వచ్చి నేనేమైనా సహాయం చేయొచ్చు కదా.
3: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ దేర్ ఆర్ క్వైట్ ఫ్యూ రిచ్ పీపుల్ హూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్
2: ఈ శ్రీమంతులు కూడా ఈ బిచ్చమెత్తేటువంటి దరిద్రం వాళ్ళకి ఎందుకు?
3: వై షుడ్ దీస్ రిచ్ పీపుల్ దెమ్సెల్ఫ్స్ గో ఆన్ బెగింగ్ ఫర్ మనీ?
2: ఉండేది చాలదా వాళ్లకు?
3: ఆర్ దే నాట్ హ్యావింగ్ సఫిషియంట్ మనీ విత్ దెమ్?
2: తనకు ఇలాంటి మార్గం లోపల ప్రవేశిస్తే సాయి సంస్థలకు చెడ్డ పేరు వస్తుంది.
3: ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు సచ్ యాక్టివిటీ ఇన్ సాయి ఆర్గనైజేషన్
2: ఒక్కటే, సాయి సంస్థలకు చెడ్డ పేర్లు లేకుండా చూసుకోండి. అంతేకాని ఈ సంస్థలకు నాకు సంబంధం లేదు.
3: యూ గివ్ ఓన్లీ వన్ ప్రామిస్, దాట్ ఈస్ యూ షుడ్ నాట్ గెట్ ఎనీ బ్యాడ్ నేమ్ ఫర్ సాయి ఆర్గనైజేషన్.
2: అందరూ సంస్థల్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తులే.
3: ఆల్ పీపుల్ ఆల్
2: సమస్త భక్తులు, భక్తులు కూడా చేరండి ఈ సంస్థలో. ఏ కొంతమంది మెంబర్స్, ఏ కొంతమంది ఆఫీస్ బేరర్స్ అనేటువంటి భేదం లేదు.
3: There is no difference based upon the status of people or hobbies bearer. They only should be in the
2: నిమిత్తమై ఏర్పడినటువంటి కాదు ఈ సంస్థలు, ఇంకొక నిమిత్తం కాదు.
3: ఆల్ డివోటీస్ కెన్ జాయిన్ దిస్ ఆర్గనైజేషన్. దీస్ ఆర్గనైజేషన్
2: మానవుడికి కూడా ఇందులో అధికారం ఉంటుండాలి.
3: ఎవ్రీ మ్యాన్ హాస్ అ రైట్ టు జాయిన్ దిస్ ఆర్గనైజేషన్.
2: తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి అధికారం ప్రతి వ్యక్తి కూడా ఉంటుండాలి.
3: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఏ రైట్ టు డెవలప్ హిజ్ ఓన్.
2: మానవతా విలువలు పెంచుకోవాలి కానీ
3: డెవలప్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ యూ.
2: మనీ విలువను పెంచుకోవటం కాదు మానవులకు.
3: డూ నాట్ డెవలప్ వాల్యూ ఫర్ మనీ, డూ నాట్ గివ్ సో మచ్ ఆఫ్ వాల్యూ.
2: ఎక్కడే కానీ సాయి సంస్థల లోపల ఇలాంటి చందాలు వసూలు చేయటం కానీ, ఇలాంటి వసూలు చేసి ఏదో ఒక పూజలు పురస్కారం అని చెప్పి పేరుతో వసూలు చేయటం కానీ జరిగితే అది సాయి సంస్థలే కాదు.
3: ఇట్ కెనాట్ బి కాల్డ్ సాయి ఆర్గనైజేషన్ అట్ ఆల్ ఇఫ్ పీపుల్ ఫర్ వాట్ ఎవర్ నేమ్ అండ్ ఇన్ వాట్ ఎవర్ నేమ్ అండర్టేక్ టు కలెక్ట్ మనీ.
2: చాలా మంది భక్తుల్లో కూడా ఈ వ్యాపారంలో ప్రయత్నం చేసి అలాంటివంతా కూడా చేస్తున్నారు.
3: ఈవెన్ సో ద డివోటీస్ ఆర్ హావ్ స్టార్టెడ్ అండర్టేకింగ్ అండ్ డూయింగ్ సచ్ థింగ్స్.
2: మీలో మీరు కొంతమంది శ్రీమంతులు కలిసి ఏదైనా కార్యం చేయాలంటే ఆ నవ్వు చేసుకోవడంలో తప్పలేదు.
3: అమంగ్ యువర్ సెల్ఫ్ సమ్ 22 పీపుల్ కెన్ కమ్ టుగెదర్ అండ్ డూ అండర్టేక్ ఎనీ వర్క్ యూ వాంట్.
2: అంతేకాని ఏదో ఇంటింటమ్మడిపోయి నీవు బిచ్చమెత్తుకోవడానికి ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నం చేయకూడదు.
3: బట్ దాట్ ఈస్ ఆల్ రైట్, యూ షుడ్ నాట్ గో ఫ్రమ్ హౌస్ టు హౌస్ అవి సబ్స్క్రిప్షన్ లిస్ట్ అండ్ కలెక్ట్ మనీ అండ్ బెగ్ ఫర్ మనీ.
2: సాయికి కావాల్సింది లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలి.
1: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. థ్యాంక్ యూ అండ్ సాయిరామ్.
4: Radio Sai now brings you a musical presentation by devotees from the United Kingdom performed in the Divine Presence.

उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो

0: నేను పుణ్యము కాదు పాపము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్.
0: నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో.
0: నేను మంత్రము కాదు తీర్థము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: నేను భోక్తను కాదు కర్తను కాదు.
1: నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్.
0: నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం.
1: ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్.

0: ప్రిషియస్నెస్ అండ్ బ్యూటీ.
1: ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
0: దిస్ పర్టికులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
1: ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
0: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
1: సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి.
0: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
1: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈజ్ అవాయిడింగ్ సారో.
1: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
1: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
1: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
0: దే యు కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
1: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
0: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫామ్ ఈజ్ బ్లిస్.
1: అతను సుఖస్వరూపుడు,
0: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
1: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
0: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
1: అతని స్వరూపమే అది.
0: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
1: చక్కెర సహజంగా తీపిగా ఉంటాడు.
0: షుగర్ ఈజ్ న్యాచురలీ స్వీట్.
1: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
0: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
1: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
0: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
1: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
0: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
1: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
0: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
1: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
0: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఈజ్ జాయ్ అండ్ బ్లిస్, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
1: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయిన తాను మానవుడే కాదు.
0: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
1: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరుట లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
0: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ హ్యాస్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి యందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
0: Everything which is contrary to nature looks rather surprising and crooked.
1: Manamu margamulo nadustunna samayamlo ade margamnandu edo oka vyakti chaala dukkhistu untadu.
0: Suppose you are taking a walk on the road, you come across a person who is rather sad.
1: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు నిలిచి అదే దుఃఖములకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
0: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
1: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్?
1: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
0: Sadness is not natural.
1: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
0: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాస్ టు వై హీ సాడ్ బికాస్ sadness is not natural to man, therefore they want to find out the reason.
1: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
0: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
1: అదే బజారు యందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
0: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్
1: ప్రసన్నుడై ఉంటాడు.
0: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చేర్ఫుల్.
1: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
0: No one would ask him as to why, sir, why are you not crying? Why are you not sad?
1: ఇతను ఆనందము ప్రసన్నత ఇతని యొక్క స్వభావం.
0: Cheerfulness, happiness and joy is his very nature.
1: ఈ స్వభావమునకు ఎట్టి ఆశ్చర్యము ఉండదు.
0: No one expresses surprise when anything is natural.
1: అస్వభావమునకే ఆశ్చర్యము.
0: Surprise is expressed only when there is something unnatural.
1: Kanuka aanandamu sukhamu aneetundi manavuni yokka swabhavam ani manavudu gurtinchalekapothunnadu.
0: Man has not been able to recognize that bliss and joy are his very nature.
1: Karanam emanaga ee aananda sukhamulu aananda sukhamunu andinche nimittamai andukune nimittamai ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
0: దిస్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
1: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషమును చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
0: అన్ఫార్చునేట్లీ defects have established themselves with reference to the body, the senses, the mind and the intelligence. Therefore he is put to all sorts of inconvenience and grief.
1: దేహమును రాగద్వేషములు అనేటువంటి మాలిన్యం కప్పబడింది.
0: Body is covered by likes and dislikes.
1: ఇంద్రియములను భోగ భాగ్యములు అనేటువంటి యొక్క మాలిన్యం కప్పబడింది.
0: The senses are covered by the luxuries and indulgence.
1: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది. అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
0: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
1: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
0: హీఈస్ బిలీవింగ్ రాంగ్లీ దట్ దిస్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ వెల్త్ కంఫర్ట్స్ ఆర్ హిస్ వెరీ నేచర్ అండ్ హిస్ వెరీ ఫామ్.
1: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
0: ఆల్ దీస్ వరల్డ్లీ థింగ్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇందులో ఒక్క మేఘము కూడా శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
0: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
0: బట్ జాయ్ అండ్ బ్లిస్ ఆర్ పర్మనెంట్.
1: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
0: ది ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లక్షరీస్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ వెల్త్ ఎట్సెట్రా. దే హావ్ ఫౌండ్ అవుట్ ఏ వే అవుట్.
1: భుజించుటకు పూర్వము కొన్ని ప్రోక్షణల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
0: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: Put is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka aneka rakamainatundi bhujinchetundi padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetundi annamu shashvatamainatundi anandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani denito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamuto prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ఈ రుతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర, హూ ఆర్ ది ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్, యూ బ్లెస్ అస్ విత్ ది రుతం అండ్ సత్యం.
1: రుతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే రుతం గ్రో ఇన్ అస్,
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ యందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వి అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును రుతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు రుతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ రుతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ రుతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ, హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ జడ్జ్ అండ్ ఆఫర్ ది డెసిషన్.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారణ చేశారు.
0: దే లుక్డ్ ఇన్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ దట్ అథారిటీ టు డిసైడ్ హూ ఈజ్ విక్టోరియస్ అండ్ హూ ఈజ్ డిఫీటెడ్ బిట్వీన్ దెమ్.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి, పవిత్ర హృదయులు, దివ్యమైన భావము, ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ, స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్, యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ sacred heart, pure heart, and he was full of rut and faith.
1: Buddhi anaga kevalam aasakti sthirattamu ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము, ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫార్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో, దివ్యత్వముతో, పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: Therefore, students have to realize that the power of intelligence, that is buddhi, is far
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: This is not the type of buddhi which is ordinarily understood.
1: Asta 8 swastha అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము, సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం, ట్రూత్.
1: ఇంకా యోగము, మహత్తరమైన శక్తి, మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీట్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య రుతంతో కూడినటువంటి నిర్ణయం.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ రుతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: Shankara was extremely pleased with her capacity to decide properly.
1: Intato poka ubhaya bharati ninnayanusaramu neevu shankarulu variki dasudu kavali, shishyudu kavali, sanyasamunu swikarinchamani aadeshinchindi.
0: She ordered that according to the agreement Mandana Mishra should become a disciple of Shankaracharya and accept this sanyasatva.
1: Mata satyamu anaga చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం, ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షి ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేకప్ సన్యాసం.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దేర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసిన్ అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయరాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలను పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షి రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఏ హెర్మిటేజ్ బై ది సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: This great sannyasin who had given up everything was attached to that small ordinary water jug. Fearing that that may be stolen away by someone else, he used it as a pillow and he was sleeping on that.
1: అతనికి సరియైనటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కాని సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందే ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: If he has so much of attachment for such a small petty thing, how much more of attachment would he have on more important things? She commented.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: His action is not in tune with the ashram he has accepted.
1: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
0: This person who has renounced everything, he heard it.
1: మనసులో చాలా బాధ ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
0: He was filled with anger and also excitement.
1: ఒక్క స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరివేశాడు.
0: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jerked at her feet, declaring, look at my renunciation. I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, as long as men have attachment and ego and mindness, they would never be able to realize atma.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: This great renouncer of the world realized the truth.
1: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయ పురుషుడా అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదములపైన పడ్డాడు.
0: She ran to her, fell at her feet, not caring whether it was a man or a woman.
1: నా దోషమును క్షమించమన్నాడు.
0: Forgive my fault, he said.
1: సహజంగా మానవునకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
0: ఇట్ ఇస్ ది అటాచ్మెంట్ అండ్ ఈగో విచ్ బైండ్ మ్యాన్ ఫర్ ఎవ్రీథింగ్. దాట్ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ బాండింగ్.
1: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండూ పోయినప్పుడు నీవు నీవుగానే నిలుస్తావు.
0: ఇఫ్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ మైండ్, దెన్ యూ విల్ రిమైన్ యువర్ ప్యూర్ సెల్ఫ్.
1: ఈ విధమైనటువంటి అహంకారం అమకారములంతా కూడాను ఆహారం చేతనే కూడుతూ ఉంటాయి.
0: ఆల్ దీస్ ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ దట్ వి పార్టేక్.
1: ఈ దుష్టమైన లేక దురార్జితమైన ఆహారము మానవుని అనేక విధములుగా కూడాను అజ్ఞానంలో ముంచుతుంది.
0: ద ఫుడ్ అక్వైర్డ్ బై అన్ఫేర్ మీన్స్, అన్ఫేర్ ఎర్నింగ్, దాట్ విల్
1: పవిత్రమైన భావనను అణచగొడుతుంది.
0: That will suppress all good feelings in man.
1: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
0: He loses all the power of discrimination as to with whom, when, where, what to talk and how to talk.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృ ఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్, హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ త్రూఅవుట్ హిస్ లైఫ్. While Ramachandra could go to forest to satisfy and fulfill the wishes of his father only for 14 years.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడి కొరకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: As he had such firm resolve, he got the appropriate name.
1: ఇటువంటి ప్రతిజ్ఞలయందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశమందు ఏ చరిత్రయందు కూడాను కానరారు.
0: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయమునందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, మహాభారత వార్, భీష్మ వాజ్ డిఫీటెడ్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: హీ వాజ్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యుని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: Pandavas, accompanied by Draupadi, came to this great grandfather for his darshan, for a vision of him.
1: Taratalpam paina parundinatvanti Bhishmudu Dharmajunaku Bhimunaku Arjunaku Nakula Sahadevulaku Shanti Parvani bodhisthunnadu.
0: Lying down on the bed of arrows, Bhishma began teaching to Dharmaja and his brothers the
1: dharmam yedi adharmam. ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది అక్రమము, ఏది అనాచారము అనేటువంటిది దేనిని మనం అనుభవించాలి, అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు, అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman, laugh? Is it not something
1: ఎంత వినయ విధేయతను అనుభవించి అందించవలసినటువంటి ఈ స్త్రీ ఈ విధంగా నవ్వింది అని భీముడికి కోపం వచ్చింది, కండలు కదిలించాడు.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: అర్జునకు కన్నులు ఎర్రబడిపోయాయి.
0: Arjuna's eyes became red shot.
1: ధర్మజుడు తల వంచుకున్నాడు.
0: ధర్మజ బెండ్ డౌన్ హిస్ హెడ్.
1: నకుల సహదేవులు చాలా విచారపడుతున్నారు.
0: నకుల అండ్ సహదేవ వర్ వెరీ మచ్ వరీడ్.
1: పాండవుల యొక్క గౌరవం ప్రతిష్టలంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క దీంతో కేవలము ఒక అవమానం పాలవుతుండాలే అని కూడాను అందులో ఒకరికొకరు విచారణ చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ వర్ వరీడ్ అండ్ థింకింగ్ that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi was
1: wrong, aaluku minchinatvanti oka pativrata ee jagattunandu kanararu.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: Prapanchamlo evariki ainatvanti gunamulu moodu untunnavi amelo.
0: There are three extraordinary qualities which she possesses, which none
1: else. Ame karanam leni karyam cheyadu.
0: She would never do anything without reason.
1: Kanuka ee navvadaniki karanam unnadi.
0: Let us find out the reason for this.
1: Ee karanani ippudu nirupistanu chudam ani cheptani. అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ ఎస్ టు వై షీ హస్ లాఫ్డ్ అండ్ హీ టోల్డ్ అండ్ హీ ఆస్క్డ్ ద్రౌపది, అమ్మా కమ్ హియర్, కమ్ క్లోజర్ టు మీ.
1: నీ నవ్వుకు కారణమేమిటో చక్కగా వివరించి నీ పతులకు అర్థమయ్యేటట్టుగా బోధించమన్నాడు.
0: కైండ్లీ టెల్ యాజ్ టు వై యూ హ్యావ్ లాఫ్డ్, లెట్ యువర్ హస్బెండ్స్ అండర్స్టాండ్ క్లియర్లీ.
1: పితామహ, ఇది నా దోషమే, కానీ అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తించినటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్, బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఫర్ ది వెరీ ఎంబాడిమెంట్.
1: కౌరవులకు సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయంలో పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు ది కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: నీ బోధనంతా దుర్మార్గులకు దుష్టులకు అత్యవసరము.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు.
0: Then Bhishma told her,
1: ద్రౌపది, నేను కౌరవుల వైపున నేను ఉండినటువంటి వాడను. నా ఆహారం అంతా కూడాను కౌరవులు పెట్టిన అటువంటి ఆహారమే. నేను వారి పలు పుసు పప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
0: He said, Draupadi, I had partaken food which was earned in the improper way by the Kauravas, and therefore my blood was full of that kind of attitudes only.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా కారిపోయింది.
0: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
1: అట్టడుగులు ఉన్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
0: ది రైచియస్నెస్ విచ్ వాస్ హిడెన్ విత్ ఇన్ మీ ఈజ్ కమింగ్ టు ది సర్ఫేస్.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్, నౌ
1: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force. Draupadi,
1: kanuka aharam yokka prabhavamu enta goppaga untunnado meer chakkaga vicharinchandi.
0: You can imagine the influence which food has on man's behavior.
1: Kanuka Draupadi yokka navu valla ee parama satyam kudunu bayata padindi.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: Anduvalle Bhishmudu cheppadu.
0: That is why Bhishma told,
1: patula palu matalaku eduru cheppanga bodu.
0: She would never answer back to the husbands. Come
1: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. Aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
0: She obeyed the commands of five husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమెన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవులు.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ ఐదు పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫైవ్ హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ ఐదింటిని చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క ఐదు ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్ వాళ్ళకి
1: ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: That is why it is said that she was contented with whatever she had.
1: Inaati vale 500 rupayala nelaku jeetam ostunte 1000 rupayala kanti cheera naaku kavalani yerchatam ledayama. 500 rupayala ostunte daniki tagirettugane nadchukuneetundi stree.
0: Like today's woman, if the husband gets a salary of 500 rupees, she would never ask for a 1000 rupees sari. She would always be contented.
1: Anaka manaku unna dani tone manam trupti padali.
0: We would always be contented with whatever we have.
1: Kanukane Draupadi nirantaram kodunu tuptigane undetundi.
0: She was always a contented person.
1: Karanam emiti?
0: What was the reason?
1: Manavaru asantruptiki karanamu uddalani tejischi leni danikai aarata padutunnaru anduvalane ashantiki guri ayipothunnaru.
0: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have
1: ద్రౌపది లేని దానిని ఆశించటం లేదు, ఉన్నదానిని వదలటం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటారు.
0: She always enjoyed whatever she had, never wanted to have anything more than what she had.
1: కనుక ఈ కారణములను పురస్కరించుకొని ఆహారము చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: Whether it is likes and dislikes, attachment and hatred, all these things come by the food that you partake.
1: Kanuka ee aahara neemam anetundi manobuddhulaku atyavasaram entundi.
0: Therefore the discipline relating to food is extremely important for mind and intelligence.
1: Manasu yokka tattamu chaala vichitram.
0: The very nature of mind is rather
1: kalpane shastramlanniyu ye vidhanga deeni ninnayinchayante.
0: That is why the scriptures have described mind.
1: Manavudu indriyamulu anusarinchatam cheta pasu ayipothunnadu.
0: By following the senses man becomes an animal.
1: Manavudu manasunu anusarinchatam cheta manishi avutunnadu.
0: By following the mind man becomes a man.
1: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వం కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడు అవుతున్నాడు.
0: మ్యాన్ బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
1: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
0: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సెస్.
1: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
0: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ అండ్ రిమైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: బుద్ధిని అనుసరించి మహనీయుడు కాకపోయినప్పటికీ మనసరించి మనసును అనుసరించి మానవుడిగానైనా జీవించు.
0: బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ యూ మే నాట్ బికమ్ గ్రేట్ బట్ అట్లీస్ట్ ఫాలో ద మైండ్ అండ్ రిమైన్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అయితే చాలా మంది ఇక్కడ సందేహించవచ్చును, మనసు కూడా చాలా చెడ్డదే కదా అని.
0: మెనీ పీపుల్ మే గెట్ ఎ డౌట్ ఈవెన్ దిస్ మైండ్ కుడ్ బి రాదర్
1: మనసు ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్.
1: ఇటువైపుని ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సెస్
1: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామగ్రిని మనసుకు అందిస్తుంటాయి.
0: ది సెన్సెస్ గోన్ సప్లైయింగ్ ది మైండ్.
1: మనసే ఏమాత్రం విషయాన్ని స్వీకరించటం లేదు.
0: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
1: మనసు ఇంద్రియానికి మాస్టర్.
0: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
0: దీస్ సెన్సెస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ collect all the vishayas, all sense objects and supply to the mind.
1: ee manasu buddhini kudanu koncham anusarinchindante aa buddhi vachi cheptundi manasuku idi cheyataganidi idi cheyataganidi idi nee oppukokoddu idi oppukovachunu ani ninnayistundi kanaku buddhini ee maatramu sampratinchatam ledu ee manasu.
0: If mind
1: yarichindanni anubhavinchatam chetane ee manasu kontha varakunu malinyanni pondutundali.
0: If mind can also follow the intelligence which can decide which is good and which is not good, then it would be safe, but it is not doing that at all, therefore it is getting into problem.
1: Kanuka manamu ee gadachina dinamulanta kudanu sharira indriya mano buddhulu ee naligintini gurchi manamu chakkaga gurtinchukuntam.
0: All these days we have recognized and realized the very aspects relating to body, the senses, the mind and intelligence.
1: Ee naliginti ekka ekatvasmaina swarupame క్షేత్రము అన్నారు.
0: దిస్ క్షేత్రం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్.
1: ఈ క్షేత్రము కేవలము జడమైనటువంటిది, మనస్సు జడమైనటువంటిది, ఇంద్రియములు జడమైనటువంటివి, లేక దేహము జడమైనటువంటిది. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
0: దిస్ Kshetram field which is associated with body, senses, mind and intelligence is inert. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఇస్ ఇనర్ట్, సెన్సెస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈస్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇనర్ట్.
1: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
0: అండ్ విల్ హావ్ టు జస్ట్ నో అబౌట్ క్షేత్రజ్ఞ. బిట్వీన్ దిస్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ దేర్ ఆర్ సర్టన్ సటిల్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి నోన్.
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరికొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను, శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ ప్యూర్.
1: అవి ఏ త్రిగుణములు?
0: అండ్ దోస్ ఆర్ ది క్వాలిటీస్, త్రీ క్వాలిటీస్, త్రిగుణాస్,
1: సత్వ రజో తమో గుణములు.
0: దోస్ క్వాలిటీస్ ఆర్
1: సత్వ రజో తమో గుణములు. చాలా విచిత్రమైనటువంటివి, చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్.
1: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి? ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్, హౌ, వాట్ రోల్ దే ప్లే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from South Africa belonging to the Zone 9 countries of Sri Satya Sai Global Council have come here to receive Bhagwan's blessings as a part of their pilgrimage to Prashanti. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:50, Mr. Subri Naidu, Chairman of Zone 9 Countries, Sri Satya Sai Global Council, will be addressing the August gathering. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the young adults from South Africa will be offering a drama presentation titled, Why Fear When I Am Here? The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugra Asulato, Shri Satya Sai Global Council Lo, Zone 9 Ik Chendina, South Africa Desham Nundi, Bhaktulu, Prashanti Yatraga, ఇక్కడికి తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:50 శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 9 దేశాలకి చైర్మన్ శ్రీ సుబ్రి నాయుడు గారు ప్రసంగిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు సౌత్ ఆఫ్రికాకు చెందిన యంగ్ అడల్ట్స్ వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ శీర్షికన నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిజన్ టు.
0: అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము జ్ఞానోదయమునకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే బిఫోర్ రియలైజేషన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లుక్ అలైక్.
0: పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయకుడను స్వప్నతుల్యమవుతుంది.
1: వన్స్ యు గెట్ ద విజన్ ఆఫ్ గాడ్, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఎ డ్రీమ్.

0: पृथ्वी जलमु अग्नि वायु आकाशवादी పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్.
0: ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది.
1: దిస్ హ్యావ్ గాట్ సమ్ రెగ్యులేటెడ్ స్టాండర్డ్స్.
0: దీనిని భౌతిక శరీరమని చెప్పబడుతుంది.
1: దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిజికల్ బాడీ.
0: సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే.
1: ఇట్ ఈస్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ ద వరల్డ్.
0: దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు.
1: Another name for this is panchikarana.
0: Indulo atma jagrat avasthayo koodi untundi.
1: In this

0: ఆత్మా వుడ్ బి ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణంగా పనిచేస్తుంటాయి.
0: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ విల్ బి ఫంక్షనింగ్ ఫుల్లీ.
1: ఈ శరీరమే సుఖ దుఃఖములకు నిలయము.
0: దిస్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ ద హోమ్ ఫార్ జాయ్ అండ్ సారో.
1: ఇది మూడు భాగములుగా విభజించబడినది.
0: దిస్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటూ త్రీ డివిజన్స్.
1: స్థూల సూక్ష్మ కారణములు అని.
0: అండ్ దట్ ఈజ్ గ్రాస్, సటిల్ అండ్ కాజల్.
1: ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫుడ్.
1: ఇది పరిపూర్ణ జడము.
0: దిస్ ఈజ్ ఇనర్ట్ టోటలీ.
1: ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: మనకు కనిపించినది ఈ స్థూల శరీరము.
0: వాట్ వి సీ ఈజ్ దిస్ ఫిజికల్ బాడీ.
1: దీనిని సత్యమని నిత్యమని విశ్వసించి,
0: కన్సిడరింగ్ దిస్ యాజ్ ట్రూత్ అండ్ ఎటర్నల్,
1: సర్వస్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ రియలీ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.

0: చెట్టులు వెతివాడ వెతుకపోయేదగిందు
1: జస్ట్ యాస్ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఫ్లవర్స్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ అస్ జస్ట్ యాస్ ద మస్క్ డియర్ దట్ లాస్ట్ ఇట్స్ మైండ్ వై డు యూ why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love. Being God
0: himself. వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man. He is in search of God outside, being God himself. Just as the ash covers the fire,
0: ee daivatvamulu raga dveshamulu kappi untundi.
1: The divinity is covered by attachment and hatred.
0: Nimurunu hoopina nippu kanipinchinattuga raga dveshamulu veru chesina ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, ఆత్మ.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను భార్యగాను తండ్రిగాను తల్లిగాను బిడ్డగాను అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంటాడు.
1: ద నేచర్ ఆఫ్ ది మైండ్ యాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ యాజ్ ఎ మదర్ యాజ్ ఎ హస్బెండ్ యాజ్ ఎ సన్ యాజ్ ఎ చైల్డ్ సో ఆన్ సో ఫోర్త్.
0: కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరువేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగాని ఈ సంకల్పము మనసుకు తట్టు.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములు ప్రకటిస్తూ ఉంటాయి.
1: బాండేజ్ ద రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ వే.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడలపైన ఉండదు.
1: ద అఫెక్షన్ టువర్డ్స్ ద డాటర్ ఈజ్ నాట్ సేమ్ టువర్డ్స్ ద డాటర్ ఇన్
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: అఫెక్షన్ టువర్డ్స్ ద సన్ ఈజ్ నాట్ ద సేమ్ టువర్డ్స్ సన్ ఇన్ లా.
0: భార్య పైన ఉండేటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: ద కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ వన్ హ్యాస్ టువర్డ్స్ ద వైఫ్ ఈజ్ నాట్ ద సేమ్ టువర్డ్స్ మదర్.
0: కారణం ఏమి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనస్సుకు తోచిన తక్షణమే ఈ మనస్సు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: ద మూమెంట్ ద అసోసియేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ యాజ్ థాట్ it shapes in different fashions such as love, affection and attachment.
0: Prema, anuraga, vatsalya, mohamulaku oke manase karanam.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: Ee sharira sambandhamulu puraskarinchukoni ee vidhamaina yokka gunamulanu pravesha pettindi manasu.
1: It's the mind that will have these qualities basing on the body relationship.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ విచ్ ఆర్ ఎఫిమరల్ ట్రాన్సియంట్ మొమెంటరీ అండ్ టెంపరీ?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కానీ ఆనందించడానికి కానీ మోహించడానికి కానీ కారణమేమి?
1: What is it that is responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: Samasta vichara anandamulakku kudanu సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి. అయినా అశాశ్వతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: What is the reason for the mind that is being bound because of these kinds of

0: క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశము అనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుచితమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవునకు దేవునకు చాలా సంబంధం లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్య క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్పరుస్తూ వస్తుంది.
1: Out of this, he gets worried in different ways and human quality is diminished.
0: ఇక రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by అభినవ క్లేశ?
0: సమస్త విచారములకు, ఆశలకు, రోగములకు, రాగములకు నిలయమైన ఇది మనస్సు.
1: For all anxieties, the anger, for all sufferings, mind is the center.
0: కనుక ఈ మనోమూలము చేతనే, మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికీ మనసే కారణమని తెలుసుకోవడం,
1: హ్యావింగ్ నోన్ ఫుల్లీ వెల్ దట్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ వరీస్,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సపరేట్ అవుట్ ద మైండ్,
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు డిఫరెంట్,
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: ఈజ్ బౌండ్ బై ద మైండ్ అండ్ సఫర్.
0: కనుకని ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఇస్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఇస్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ద మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. ఇట్స్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: This is one that's linked with sensual pleasure.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: The whole world is full of worldly pleasure.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండము.
1: When there is no sensual pleasure, there will never be this poison that are is.
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: vishyanni aarandinchagori,
1: as he wants to enjoy delight himself,
0: vishaya lonudai,
1: is drenched in sense of
0: pleasure, vivekamunu kolpoyi,
1: he aspires after
0: vichichana gnanamunu kolpoyi,
1: he loses all discrimination wisdom,
0: vishayame tane yokka jeevitamuni yokka pradhanamaina lakshyamni pettukoni,
1: keeping the sensual pleasure as the main one,
0: ee vishayamulu cheta aneka vidhamainatvanti yokka kleshamulu anubhavistunnadu manavu.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by రాగ?
0: మానవుని యందు
1: in man
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: with all the delusions,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైన శ్రమలు పొందుతూ,
1: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ,
1: హీ ఎక్సర్ట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డాన్ టు డస్క్,
0: అన్నపానాదులు మాది,
1: he sacrifices the drink and food,
0: nidramulu nidramu dooramu jaavinchukoni,
1: he doesn't sleep well,
0: anarogyamulaku guriyai,
1: he suffers of ill health,
0: ee asthiramainatundi yokka dhanakanika vastuvahanadulu arjinche nimittamai praakulu aadutunnadu manavu.

0: struggles to earn this temporary wealth and property.
1: ఇది అశాశ్వతమని తెలుసు.
0: Knowing fully well that is not permanent.
1: ఇది కేవలము అదుపులో ఉంచక.
0: Without having a control.
1: మితిమీరిపోయినటువంటి ఆశల చేత.
0: Because of excessive desire.
1: మతిని చేర్చుకొని.
0: He becomes mad.
1: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: And he grieves, he suffers.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు కారణము ఈ రాగమే.
0: For the grief, for the loss, for the anxiety. This
1: రాగ క్లేశమనేటువంటిది మానవుని కృంగదీసి కుళ్ళిపచేస్తున్నది.
0: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
1: The desham,
0: the fifth one, hatred.
1: ఈ దేశం అనగా ఏమి?
0: What do you mean by hatred?
1: ఒక ఫలాపేక్ష నిమిత్తమై,
0: expecting the result,
1: ఒక వ్యక్తిని చేరి,
0: joining an individual,
1: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై,
0: to fulfill the desire,
1: ఇతరులను ఆశ్రయించి,
0: he approaches him.
1: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు,
0: when the desire is not fulfilled by approaching,
1: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
0: Then he develops hatred towards him.
1: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై,
0: for his selfishness and self-interest,
1: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని,
0: man will have so many desires.
1: ఆ ఆశలను విఫలమైనప్పుడు,
0: when desires are not fulfilled,
1: ఎదుటి వ్యక్తులపై క్రోధము ప్రారంభమవుతుంది.
0: You will have anger on the man in front.
1: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు,
0: not only on individual,
1: తాను కోరిన కోరిక,
0: the desire he
1: తాను ఆశించిన ఆశలు,
0: and all his aspirations
1: నెరవేరకుండిన,
0: not fulfilled,
1: దైవం పైన కూడా నువ్వు ద్వేషం వస్తున్నావు.
0: You will have hatred on God also.
1: ఇది కేవలము ద్వేష క్లేశం.
0: This is called the suffering of hatred.
1: ఇవన్నీ కూడా నువ్వు మనోవికారం యొక్క లక్షణములే.
0: They are all aberrations of the mind.
1: ఇవన్నీ ఎవరికి నష్టము?
0: Who will be put to loss?
1: ఈ క్లేశములన్నీ కూడా నువ్వు వ్యక్తికే నష్టం.
0: All these sufferings will lead to put to loss to an individual.
1: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు,
0: the man who puts himself to suffering,
1: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై,
0: will be all the responsible for restlessness.
1: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: He forgets the true nature of the self.
1: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: He forgets the nature of self.
1: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
0: He considers the self is separate from
1: him. ఈ భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నది.
0: It is this illusion that is responsible that will put the man to grief.
1: ఇంతే కాదు,
0: not only this,
1: మానవుని యందు,
0: a man,
1: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తాడు.
0: In the world, all people appear to be happy.
1: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్టుగా కనిపిస్తారు.
0: Some appear as if they have pleasure and pain.
1: మరి కొంతమంది నిరంతరము కొడును ఆనందము లేక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
0: But some appear to be grieving all the time.
1: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలం నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
0: Some, they are blissful and in ecstatic position.
1: ఈ విధమైన స్థితి యొక్క స్థితులకు కారణం ఏమిటి?
0: What is the responsible for this position?
1: ఇది ప్రకృతి కారణం కాదు.
0: Nature is not responsible.
1: మనసు యొక్క భావమే కారణం.
0: It only affects the mind.
1: ఒక్క మానవుని యందే,
0: in one man,
1: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
0: There is human God.
1: ఒక్క మానవుని యందే,
0: in same man,
1: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
0: Human human in him.
1: మరొక దేహమునందు,
0: another body,
1: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
0: The human demon is in him.
1: మరొక దేహం నందు,
0: another body,
1: మానవ పశుత్వము అని ఒకడున్నాడు.
0: It's human animal in him.
1: మానవ దేవుడు,
0: human god,
1: మానవ మానవుడు,
0: human human,
1: మానవ దానవుడు,
0: human demon,
1: మానవ పశుత్వము,
0: human animal.
1: నాలుగు కూడాను మానవుడి యందే లీనమై ఉంటుంది.
0: All the four are in man.
1: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
0: How are they present in
1: man? వీటి యొక్క ప్రభావం ఏమిటి? ప్రభావం ఏమిటి?
0: What are the effects and what are the causes?
1: మానవ దేవుడు,
0: one human god,
1: brahmanishta paro devaha, nirantaram kudunu brahmanishtudai,
0: continuously remaining as brahman,
1: atma lakshyam cheta,
0: keeping the self as the end,
1: ee jagatnu anubhavistu,
0: experiencing the world,
1: sarva karmalu kudunu bhagavat prityarthanga chestu,
0: doing all activities to please god,
1: sarva drishyamulu kudunu bhagavat drishyamuluga visvasinchi,
0: full faith that all the things are the divinity,
1: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి,
0: considering them as the reflections of God,
1: తన జీవితమంతా కూడాను
0: throughout his life.
1: Brahma nishtachetane.
0: With all that Brahma.
1: Ganaputu anandistu tana jeevitani chakram gavichu.
0: He spends and delights with the feeling of Brahman throughout his life.
1: Ita rendav vadu.
0: The second one.
1: Manava manavudu.
0: Human, human.
1: Itanini satya dharma paro matyahana. మత్స్యలోకములో ఉండినటువంటి ఈ మానవుడు
0: ద మ్యాన్ ఆన్ అర్త్
1: సత్య ధర్మములను రచించి
0: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైటియస్నెస్
1: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకుని
0: హీ విల్ డెవలప్ ది ఫీలింగ్ దట్ హీ హస్ టు స్పీక్ ట్రూత్ అండ్ డూ రైటియస్నెస్
1: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
0: He will lead the life of truth and he will lead the life of righteousness.
1: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని
0: he will keep the duty as the aim.
1: అధికారములను ఆశించక
0: without aspiring any position.
1: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
0: He discharges his duties.
1: దయ
0: compassion
1: ధర్మము దానము సానుభూతి సహనము ఇత్యాది గుణముల చేత
0: with all the qualities like compassion, the virtue, tolerance.
1: గృహస్థ ధర్మములందు జీవిస్తూ
0: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్
1: సత్యధర్మములను విశ్వసించి
0: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
1: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
0: వన్ లీవ్ ఎ పీస్ఫుల్ లైఫ్
1: అతనే మానవ మానవుడు.
0: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
1: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు.
0: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్.
1: మద్యపాన రథు దానవహాన్. తాను తినటము త్రాగటము నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
0: హీ స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్
1: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
0: హీ థింక్స్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ వన్ ఎల్స్.
1: దయా దాక్షిణ్యం అనేటువంటిది శూన్యమై ఉంటుంటాడు.
0: హీ హాస్ నో కంపాషన్ అండ్ కన్సిడరేషన్.
1: విజ్ఞాన వివేకములు ఏమాత్రం కూడా అతను వికసించము.
0: హీ హాస్ నో డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
1: పరులను నిందించటము పరులను బాధించటము పరులను దూషించటమే ఈ వ్యక్తుల యొక్క స్వభావమై ఉంటుంటారు.
0: ద నేచర్ ఆఫ్ సచ్ ఇండివిజువల్స్ ఇస్ టు క్యూజ్ ఇస్ టు బ్లేమ్ అండ్ క్రిటిసైజ్ అదర్.
1: పరులను బాధించటంలోనే ఆనందిస్తాడు కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
0: హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ వైల్ హార్మింగ్ అదర్స్ బట్ నాట్ ఇన్ ఎనీ అదర్ వే.
1: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము అసూయ కూడా పెరుగుతుంది.
0: వెన్ యూ సీ గ్రేట్ పీపుల్ సెయింట్లీ పీపుల్ ద మెన్ ఆఫ్ రైటియస్నెస్
1: సమస్త దుర్గుణముల చేతను దురాలోచన చేతను నిండిన మనసును కలిగినటువంటి వాడే మానవ దానవు.
0: హీ ఈజ్ ఓన్లీ ది హ్యూమన్ డెమన్ విత్ ఆల్ ద వికెడ్ థాట్స్ విత్ ఆల్ ద వికెడ్ యాక్షన్స్ అండ్ ఇల్ ఫీలింగ్.
1: ఇంకా మానవ పశుత్వము.
0: దెన్ ఫోర్త్ వన్ హ్యూమన్ యానిమల్.
1: ఇట్టి మానవుడు నిరంతరం కూడాను ఇంద్రియ సుఖమునే ఆశించి పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోతనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
0: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్ హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: పశువు వలె తినటము ఇంద్రియ సుఖమును అనుభవించటము తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం నుంచుకుని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
0: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది కానీ ఈ మానవ పశుత్వానికి సీజన్ లేదు రీజన్ లేదు.
0: ఈవెన్ అనిమల్స్ హ్యావ్ గాట్ సీజన్ అండ్ రీజన్ బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హ్యాస్ నో రీజన్.
1: పరిమితమైనప్పుడు అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటాడు.
0: He will have all limitless bad qualities.
1: కనుకనే
0: సో
1: ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు
0: సో దిస్ హ్యూమన్ డెమన్
1: జీవితము లోపల ఏ సుఖము కాని ఏ పవిత్రత కాని ఏ ధర్మము కాని ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడా హృదయానికి సోకదు.
0: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హార్ట్ ఎనీ హ్యాపీనెస్ ఆర్ రైట్లెస్నెస్ ఆర్ జస్టిస్.
1: అయితే ఈ అన్నింటికీ కారణము మనస్సు.
0: ఆల్వేస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు
0: వెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ
1: జీవితమే సార్థకం అవుతుంది.
0: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
1: సార్థకం కాలేకుండా పోవడానికి
0: ఫర్ దట్ బీయింగ్ నాట్
1: సార్థకమైనటువంటి చింతలే మూల కారణం.
0: It is only the feelings of selfishness that are responsible.
1: Manavatvamulo.
0: In the human life.
1: దివ్యత్వమనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క శక్తి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
0: We must have full faith that there is sacred divine power in the human life.
1: కనుక పరిపూర్ణమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో పరిపూర్ణమైనటువంటి జీవతత్వాన్ని మనము అనుభవించాలి.
0: Therefore, in this comprehensive world, we must experience the totality of the individual.
1: కంటికి కనిపించేది,
0: that which is seen with the physical eye,
1: tanuvunu kaliginchedi,
0: that melts the heart,
1: manasunu muripinchedi,
0: that deludes the mind,
1: manugadanu veliginchedi,
0: that which expresses the
1: bhautika prapanchame.
0: Only the physical world.
1: ee parthavamaiti ee prapanchamulandu aparthavamaiti yokka divyattu kudunu untundi.
0: In this world which is undeserving, there is divinity.
1: ఈ పార్థివ అపార్థివములు రెండు కూడాను ఒక్కటే.
0: దిస్ డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
0: దే ఆర్ వన్ అండ్ ద సేమ్, సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
1: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వం నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
0: అవుట్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ బ్రహ్మన్ దిస్ ఒరిజినేటెడ్.
1: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచం నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
0: In this total world, this total life has taken birth.
1: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
0: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
1: దీనిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దే
1: ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ఉదచ్చతి పూర్ణచ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అది పూర్ణము.
0: దట్ ఈస్ ఫుల్.
1: ఇది పూర్ణము.
0: దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము.
0: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము.
0: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
1: పూర్ణమున పూర్ణము తీసిన
0: అండ్ ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్.
1: పూర్ణమే తా మిగిలి ఉండును.
0: ఓన్లీ ఫుల్ రిమైన్.
1: మిగిలినది పూర్ణమే.
0: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్.
1: ఉన్నది పూర్ణమే.
0: దట్ విచ్ ఎగ్జిస్ట్.
1: తీసినది పూర్ణమే.
0: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్.
1: మారినది పూర్ణమే.
0: దట్ విచ్ చేంజెస్ ఇస్
1: సర్వము పూర్ణమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్.
1: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
0: మీనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ది సచ్చిదానంద.
1: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
0: దిస్ హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ది వెరీ ఫామ్ ఆఫ్ సచ్చిత్
1: మానసిక సంకల్పం యొక్క వికారం చేత,
0: because of aberrations of thought,
1: aneka vidhamaitundi kleshamulaku guri avutunnadu.
0: Man suffers in various ways.
1: Manava mananiga anubhavinchitamu madhyameinatu jeevitam.
0: Leading a human life is the middle stage.
1: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitam.
0: The main life is to lead the life of a human god.
1: Kanuka ee naati manavudu manavatvanga anubhavinchataka కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
0: Therefore, man today is not leading the life of a human being. దీనికి
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: రాగద్వేషములే.
0: The reason is the attachment and
1: ఈ రాగద్వేషములకు కారణము,
0: the reason cause for attachment,
1: మనస్సే.
0: The mind is responsible.
1: ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
0: As the desires, aspirations of the mind are not fulfilled, you find this
1: attachment.
0: Human being is not the form of any grief or misery.
1: He is
0: not merely not the form of bliss.
1: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
0: దట్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్,
1: సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
0: Man is the very form of సచ్చిదానంద.
1: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రి మ్యాన్ షుడ్ స్ట్రగుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సచ్చిదానంద.
1: విశాలమైన ప్రపంచమునందు,
0: దిస్ వాస్ట్ వరల్డ్,
1: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: అనంతమైన జగత్తునందు,
0: ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్,
1: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
0: వి షుడ్ నాట్ యూస్
1: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ దట్ ఆల్ ద ఫాస్ట్ ఫీల్.
1: ఈ సంకుచితమైన భావములను పెంచుకుని,
0: డెవలపింగ్ నారో ఫీలింగ్స్,
1: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: వి లీడ్ దిస్ హార్డ్ లైఫ్.
1: ఇది ఎవరి తప్పు?
0: హూజ్ మిస్టేక్ ఇస్ దట్?
1: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
0: ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్.
1: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
0: The human being who follows the mind,
1: pashuvu kantini heenamai patanamagu,
0: he will be worse than an animal.
1: Buddhinadharamaga unna bhujajanindu,
0: the intelligent one who follows the intellect,
1: pashupatiga maaru,
0: he will become God.
1: Kanaka buddhi anaga emi?
0: What do you mean by intellect?
1: Vichikshana jnanamato koodinatundi.
0: It has got discrimination.
1: Idi manasuku atheetamainatundi.
0: It is beyond the mind.
1: Mottamodati deham.
0: The first one is body.
1: Daniki pai bhagamadi indriyamulu.
0: Above that senses.
1: Danikante pai bhagamadi manasu.
0: Over that mind.
1: Danikante pai bhagamadi buddhi.
0: Beyond that is intellect.
1: Buddhiki pai bhagamade atma.
0: Above the intellect is the self.
1: Atmaku ati samipamulo buddhi undatam cheta atma prabhavamu prakashamu buddhi paina padutuntadi.
0: As intellect is in close proximity of the self, it has got all the radiance and reflection. So intellect is beyond the mind.
1: Ee buddhi ni kontha varaku vicharana chesi
0: inquiring the nature of intellect,
1: manavudu buddhiga bratakali,
0: man should be intelligent and lead the life.
1: Appude nijamaina aatma tattvam artham avutundi.
0: Then only the nature of self would be known.
1: Manavudu
0: human being
1: puttinga modalu koni kirtunnanta varaku kudanu
0: right from birth to death
1: kevalamu aahara nidra nimittamai praatapadutunnadu.
0: He struggles for food and
1: ee vidhanga paatu pattam valla taanu emi sadhinchinattu.
0: By studying so, what is that he accomplished?
1: Nidra nundi lechi mari nidra poyedu dadi.

0: ఈగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్రపో ఎడిగాలి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: కొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: వ్యయమందగా చేయుచు జీవితముడు
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారబోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవే పెట్టసి తమ్ములు
1: What big happiness you have got.
0: ఇదిగా యోచన చేయు మానవా.
1: Oh man, understand, inquire.
0: Oh manavuda.
1: Oh man.
0: నీవు ఏమి తిరిగి సాధించావు?
1: What is it that you have accomplished?
0: భగవంతుని విస్మరించి
1: forgetting God.
0: కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి
1: having full faith in this physical world.
0: సాధించావు.
1: What is it that you have achieved?
0: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే
1: The moment you close your eyes,
0: సాధించినది ఒక్కటి లేదు.
1: Nothing you have achieved.
0: కానీ సాధించినది దుఃఖమే విచారమే.
1: What you have achieved is worry and misery.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of
0: ఎందరి మహనీయులను దర్శించావు.
1: You have visited
0: many. ఎన్ని యాత్రలు చేశావు.
1: You have visited pilgrimage centers.
0: ఎన్ని సత్సంగములు ఆచరించావు.
1: You practiced many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకములు పఠించితిని
1: I studied books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు
1: I have gone through thoroughly all the texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును సర్వమేల
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: నీ హస్తయుగంబు మోచి
1: Joining both of your hands.
0: పరమాత్ముని చింతన చేయలేని
1: If you do not think of God,
0: ఈ నిస్తులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ది లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిస్తులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా
1: ఓ మ్యాన్ ఇస్ ఇట్ నాట్ ఏ వేస్ట్
0: ఇదంతా నిష్ప్రయోజనం
1: ఈజ్ ఆల్ యూస్లెస్
0: ఏమి చదువు ఈ చదువు
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే
1: But when we inquire, nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: Though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది
1: The result which is permanent and all truth, that we don't get.
0: Kanuka, pannikudumu manasaka yokka vikaramulu, manasaku yokka prabhavamule.
1: They are all perversities of the mind and human
0: being. Vidyoku chestunnanu.
1: One is doing a job.
0: Goppa padavilo untunnanu.
1: I am in high position.
0: Nenu adhikarini.
1: I am in authority.
0: Idi e pedda papam.
1: It's a big sin.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం
1: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినట్టు
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ బెనారస్
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్
0: ఏమని
1: వాట్
0: భగవంతుడా
1: ఓ గాడ్
0: ఈశ్వరుడా
1: ఓ ఈశ్వర
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్ ఆల్ ది మిస్టేక్స్
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపులు కదా ఇతని ఏమిటి పాపం చేశాడు మొదలుకొని నిరంతరం శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంతము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ సెక్ట్
0: నేను మూడు పాపములు చేశాను శంకర
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో దివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైనవాడని నాకు తెలుసుకున్నాను.
1: Oh God, I could understand the divinity is beyond the comprehension of the mind and expression
0: of my word.
1: I understood, but I could not practice.
0: It is
1: impossible to
0: describe you. சாம்ப சதாசிவ செம்போ சங்கர சரணம் நீதம சரணயுகம் அனி நின்னு வர்ணிஸ்துன்னானு இது பாபம் காதா?
1: இஸ் நாட் எ சின் சங்கர ஐ டிஸ்கிரைப் யூ இன் வேரியஸ் வேஸ் ஈச நரேச பரீச பரேச கிரீச.
0: நீவு வாக்குனுக்கு அதீதமைனட்டு வாடன்னு தெரிஞ்சுக்கனாலும்
1: ஐ ஹவ் நோன் தட் யூ ஆர் பியாண்ட் டிஸ்கிரிப்ஷன்.
0: தெரிஞ்சுக்கொள்ள தானே நேனு ஆச்சரணலோ பெட்டకుండా வர்ணించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది కలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అంటారు.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సేమ్.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఈస్ ద సెకండ్ సేమ్?
0: ఈశ్వర సర్వభూతానాం ఈశా వాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను, నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: But to see you, I have come to Benares.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను, ఇది పాపం నేను అన్నాను.
1: ఐ సే వన్ థింగ్, ఐ థింక్ డిఫరెంట్లీ, ఐ డూ అనదర్ వే, దిస్ ఇస్ ద సిన్.
0: ఇంకా మూడవ పాపం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద థర్డ్ సిన్?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు.
1: ఐ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ థింగ్.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్ కమ్.
0: ఒక్కటే అని విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్,
0: ఒక్కటే అని ఉపన్యాసంలో చేసి,
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్,
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ.
0: ఇది మూడవ పాపం.
1: ఇట్ ఇస్ ద థర్డ్ థింగ్.
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్, గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: చూసారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ, పరులను హింసించడం కానీ, పరులను దూషించడం కానీ, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపము.
1: The sin is to say one thing and think differently.
0: ee paapamunaku prati manavudu kudunu poorna swaroopude untunnadu.
1: Man is engrossed in this sin.
0: ee paapamunu manam pariharam gaavinchukovali.
1: We should rectify this sin.
0: ee paapamulu yenaadu pariharam gaavinchundumo, manovaakkayamunu moodinti yokka ekatvanni yenaadu manam anubhavinchundumo, aanaade poorna manavu.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: Kanukane upanishattulu.
1: So Upanishad.
0: Manasekam, vachasekam, karmanyekam, mahatman.
1: Upanishad said there is unity in thought and word and deed.
0: Atma swarupamu.
1: You are the form of the self.
0: Mahatmanaga emiti? Mahatma. Divyamainatundi atma swarupamu.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda,
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanaga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the mind.
0: Anusthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kavinchukunte,
1: when we have control over the mind,
0: manasunu manam swadhinam kavinchukunte,
1: when we have full control over the mind,
0: sarvamunaku maname adhinam avutavu.
1: We have full control over everything.
0: Adhikaram ayipothavu.
1: Then we have authority.
0: Manasunu adharamga konna manamu. ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము.
1: యు హావ్ టేకెన్ ద మైండ్ యాజ్ ఎ బేసిస్.
0: మనసును ఆధీనం చేసుకోవాలి.
1: బట్ ఇట్ ఇస్ యువర్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: అది ఈనాడు మనం చేయవలసింది పని.
1: దట్స్ వాట్ వి షుడ్ డు టుడే.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: వితౌట్ మ్యాన్
0: కాబట్టి మనస్సు, మనిషి, ప్రపంచము మూడు ఒక్కటే.
1: దేర్ ఫోర్ మైండ్, మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు, మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునఃకరించుకొని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ అవర్ అసోసియేషన్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఎట్లా?
1: హౌ?
0: ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఏ కుక్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాడు.
1: వెన్ హి ఆఫర్స్ వర్షిప్ he is a brahmin priest.
0: Okay, brahmanudu panchangam cheptunte panchanga brahmanudu antamu.
1: A brahmin who goes through panchanga is a panchanga brahmin.
0: Okay, brahmanudu mantra cheptunte mantra brahmanudu antamu.
1: The same brahmin as he chants mantra,
0: brahmanudu okkade.
1: That brahmin is one.
0: Alu chesi kunte karmanu puraskarinchukoni ee peru vividha roopanga vastunnayi.
1: Basing on the job they do, they have the name.
0: Manavudu anaga
1: human being,
0: manushi anaga ప్రపంచం అనగా
1: వరల్డ్
0: విశ్వం అనగా ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
1: వాట్ డు యు మీన్ బై ప్రపంచం?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్స్.
0: ప్రపంచములో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వి సెపరేట్ దెమ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వి మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ది వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం, అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: అన్నిటి యందు ఉండే ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in the unity in everyone.
0: చూడండి, ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many. But practice is one. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస నిశ్వాసములు నా యొక్క విశ్వాస విశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం ఇచ్చుకోవటం గా ఉంటుంది.
1: ఆల్ బ్రీద్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రసనమం విద్య. అన్ని దేహములు రసములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్స్.
0: ఆత్మానాం రసనం విద్య.
1: The self is charioteer.
0: అతనే రథికుడు.
1: He is the charioteer.
0: దేహాలు రథములు.
1: Bodies are chariots.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: Chariots are different.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: Charioteer is one.
0: ఇది అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని.
1: This is unity in diversity.
0: మానవుడు
1: in a man
0: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
1: They are different way.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం అని ఎట్లా దర్శించాలి?
1: How to visualize the unity diversity?
0: తప్పనిసరిగా ఉండేటువంటి ఉంటున్నాయి.
1: All have most
0: ఆ ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
1: మిలియనేర్ హెస్ కమ్ డౌన్ హెస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటి పేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు.
1: ద పాపర్ హెస్ నాట్ కమ్ అవుట్ ద మట్.
0: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కూడా తల్లి గర్భం నుండి పుట్టారు. ఈ ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద.
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
1: ఎ పాపర్ మే టేక్ జస్ట్ వాటర్ అమంగ్ ద రై.
0: కోటీశ్వరుడు పంచపంచ పరమాన్నములు భుజించవచ్చు.
1: ఐ మిలియనేర్ మే హావ్ డెలీషియస్ ఫుడ్.
0: అన్నములవి వేరు కానీ ఆకలి ఒకటే.
1: ద ఫుడ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ హంగర్ ఇస్ వన్.
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వీ హావ్ టు సీ ది యూనిటీ హియర్.
0: ఇంకా మానవుని యొక్క మరణము
1: దెన్ ద డెత్.
0: కోటీశ్వరుడు కాని కూటి పేద కాని
1: మిలియనేర్ ఆర్ బెగ్గర్
0: మరణం ఒక్కటే.
1: డెత్ ఇస్ వన్.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటుందని కానీ
1: ఎక్ డిఫరెన్స్ ఇన్
0: వాటర్లో భిన్నత్వం లేదు.
1: దట్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ థర్.
0: కనుకని అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: దేర్ ఫోర్ వెన్ వీ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ బికమ్స్ ది బేసిస్ ఫర్ డివినిటీ.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: మ్యాన్ టుడే ఈస్ నాట్ లీడింగ్ దట్ సార్ట్ ఆఫ్ లైఫ్.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows in
0: arrogance mit mere poi
1: as in income
0: margamlo praveshinchi
1: as enters
0: anyaya akrama anacharamlo koodi
1: he is full of all wrong
0: jeevitanni drashti pattinchukoni జీవితమంత పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: హి లీడ్స్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగుకొలది.
1: యాజ్ యు గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, ధార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకు కూడాను మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాంతులు రావాలి.
1: యాజ్ మ్యాన్ ఇస్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: Man today is not having
0: noble thoughts.
1: He is having mean
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: He does wicked actions.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: He puts up a show as if he is having happiness.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: There lies ahead the result, the consequence.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
1: యు హావ్ గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ క్రోకడైల్.
1: దేర్ లైస్ అహెడ్, దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడైల్.
0: ఓ తైతే తైతే తై బొమ్మ, దీని తమాషన తోలు బొమ్మ.
1: ఓ టాయ్, వై డు యూ డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ద స్కిన్.
0: తోలు బొమ్మని.
1: It is just the joy.
0: ఈ తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in spiritual path, you should have all the noble feelings.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, you should have control.
0: మనసు
1: కంట్రోల్ ఉన్న మైండ్
0: వినకూడదు.
1: You should have leave the mind anyway.
0: కొంతకాలము తీసుకుని ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనస్సు కోరినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్, యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే,
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్
0: దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవ,
1: ఇట్ మానవ.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మై గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు. డే,
1: ద వన్ దట్ నాట్ ది డే ఈజ్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో, దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే అండ్ నై.
0: కనుకనే భగవంతునికి రాత్రి పగలే లేదు.
1: సో గాడ్ హ్యాస్ నో
0: లేదు.
1: హి హాస్ నో పెయిన్ అండ్ ప్లెజర్.
0: పాపపుణ్యములే లేవు.
1: హి హాస్ నో సిన్ ఆర్ మెరిట్.
0: అధిక అల్పత్వములే లేవు.
1: హి హాస్ నో హై ఆర్ లో.
0: సమత్వమే,
1: ఎవ్రీథింగ్ ఈక్వానిమిటీ.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకము మనం చెప్పిస్తున్నాం?
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: Mana yokka nadathalanu puraskarinchukoni ye bhagavantuni kodunu chella telustunnayi.
1: God also gets the blame because of our behavior.
0: Kaani bhagavantuni ye maatram chella peru kaadu.
1: God will never get a bad name.
0: Deeniki thanu longadu.
1: He will never submit himself.
0: Annitikini atheetamainatundi sthithilo undeetundi vaadu.
1: He transcends everything.
0: Yenuniki prayanam chesinattundaniki kukkalu chusi murugutayata.
1: The one who goes on the elephant, the dogs start barking.
0: కుక్కలు చూచి గురించి ఏనుగు తోక కూడా అల్లాడింది.
1: యాజ్ డాగ్స్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ బ్యాక్ ఇట్స్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ది లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ది లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోపమైపోతున్నాం.
1: యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
0: అట్టు కాకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దట్.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to

है उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो

آخ به چشمم سر مریزه، ما کجایی؟

మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాదరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాంజహం భర్జనం భవ బీజానాం అర్జనం సుఖ సంపదా.

فبتوا وللنا